ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 26వ తేదీ శనివారం. ఎఫ్ఎం బ్యాండ్ 100.2 మెగాహెడ్స్ పై, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఇయాలటి ప్రసారాలు ప్రారంభం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్ది సేపట్లో హిందీలో వార్తలు, ఆ వెంటనే 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ప్రార్థన, భక్తి సంగీత కార్యక్రమం. ఇయ్యల్లటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర గానామృతం వింటారు.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు కరీంనగర్ నుండి రాము, సతీష్, కళ్యాణి, హనీ, శ్రవంతి, శ్రేయ, స్నేహిత వీళ్ళు. స్వాతి కిరణం చిత్రం నుండి ప్రణతి ప్రణతి అనే పాటను వినిపించమంటూ కోరిండ్రు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరం ద్వారా పాటను కోరి వినాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 504001 ఇది పిన్కోడ్ నంబర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: హలో మేడం, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం. నీ పేరు?
1: సనా.
0: సనా, బాగున్నావా సనా? నా పేరు భారతి. ఆకాశవాణికి మొదటిసారి ఫోన్ చేస్తున్నావా సనా? ఎట్లా అనిపిస్తుంది మరి? మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా అయ్యో, మరి మన శ్రోతలకు మొదటిసారి ఫోన్ కలిసింది కాబట్టి ఏమన్నా వినిపిస్తావా, ఏదైనా పాట అన్నా ఏమైనా? హలో,
1: హలో,
0: ఏమన్నా పాట పాడతావా? సరే పర్వాలేదు, మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఒక మంచి పాట నేర్చుకొని మన శ్రోతలందరికీ వినిపియ్యు, సరేనా? సరే, ఇప్పుడు ఏ పాట వింటావు మరి? తప్పకుండా నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇలానే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో మేడం.
0: సుమన్ అనుకుంటా నుంచి మాట్లాడుతున్నారు. మనకు సమయం తక్కువ ఉన్నది సుమన్, మీరు ఏ పాట ఇన్నారనుకుంటున్నారో తొందరగా చెప్పేయండి. తప్పకుండా తప్పకుండా, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే థాంక్స్.

0: ఇయాల్టి మాట చెప్పుండ్రి పాటాయి నుండి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొజ్జామట్టు 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనోలు రాత్రి 7:45కు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కతిందం పిల్లల కోసం. కతిందం కార్యక్రమంలో ఇయల విందాం హైదరాబాద్ బడిపిల్లల కథలు. కథల సంపుటి నుండి టి రాము కథ ఇంటారు. కరీంనగర్ బడిపిల్లల కథల సంపుటి నుండి అహంకారం అనర్థం మరియు దురాశ కథలు ఇంటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కతిందం కార్యక్రమాన్ని. కథలు మన చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్ళీ మన కళ్ళ ముందుకు తీసుకువస్తాయి. ఒకప్పుడు పెద్దవాళ్ళ చుట్టూ కూర్చొని కథలు వింటూ ఎంతో ఆనందించవాళ్ళం కదా, మరి అదే మధురమైన అనుభూతిని మళ్ళీ మీ ముందుకు తీసుకువస్తుంది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కతిందం కార్యక్రమంలో. ఇయల్లా ముందుగల్లా విందాం హైదరాబాద్

0: మడిపిల్లల కథలు కథల సంపుటి నుండి టి రాము కథని సంపాదకులు మణికొండ వేదకుమార్ కథ వినిపిస్తారు జి జ్యోతి.
1: నీతి నిజాయితీ ఉంటే దేన్నైనా సాధించవచ్చని, కృషి పట్టుదల తోడైతే అడ్డేమీ లేదంటాడు రాము. అనగనగనగా ఒక ఊర్లో రాము అనే బాబు వాళ్ళ అమ్మమ్మ నివసిస్తూ ఉండేటోళ్ళు. రాము అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోయినరు. రాముకి వంటలు చేయడమంటే మస్తిష్టం. వాళ్ళ అమ్మమ్మకి ఎప్పుడూ వంట పనిలో సహాయం చేసేటోడు. వాళ్ళ అమ్మమ్మకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేనప్పుడు రామునే వంట చేసేటోడు. రాముకి టీ పెట్టడం మస్తొచ్చు, బాగా పెడతాడు. వాళ్ళ అమ్మమ్మ రాము చేసిన టీనే తాగేది ప్రతిరోజు. ఇక రాము పెరిగి పెద్దోడైపోయిండు. ఇంటికొచ్చిన వాళ్ళందరికీ రామునే టీ చేసి ఇచ్చేటోడు. అచ్చినోళ్ళందరూ రాముని మస్తు మెచ్చుకునేటోళ్ళు. రాము టీ బాగా చేస్తాడని ఆ ఊళ్ళోని జమీందారుకు తెలిసింది. రాము ఇంటికి జమీందారు పోయిండు. "రాము, నువ్వు పట్టణం పోయి టీ చేసిస్తే అక్కడ నీ టీ నచ్చి అందరూ నీ దగ్గరికి వస్తారు" అని అన్నాడు జమీందారు. రాము జమీందారు చెప్పినట్టు పట్టణం పోయిండు. అక్కడ ఒక టీ కొట్టులో పని దొరికింది. కాని రాముకి అక్కడ టీ చేసే విధానం నచ్చలేదు. రాము యజమాని వద్దకు పోయి, "ఇక్కడ టీ చేసే విధానం నాకు నచ్చలేదు. మంచి చాయపత్తి వాడడం లేదు మీరు. ఇట్లా చేస్తే గిరాకీ రాదు" అని అన్నాడు. అప్పుడు యజమాని, "ఇట్లా చేస్తేనే నాకు ఆదాయం వస్తుంది" అని అన్నాడు. రామన్నాడు, "గదా, నేను టీ చేసి చూపిస్తా. ఆ విధంగా టీ చేస్తే షాపు తెరవకముందే జనాలొస్తారు" అని చెప్పిండు రాము. యజమాని సరేనన్నాడు. "ముందుగల్లా నువ్వు టీ చేయి, అప్పుడు చూద్దాం" అని అన్నాడు యజమాని. "సరే, రేపు కలుద్దామని" వెళ్ళిపోయిండు రాము. ఇక మరుసటి రోజు రాము టీ షాపుకు పోయి మంచి చాయపత్తితో, చక్కెరతో, పాలతో నీళ్లు కలపకుండా మంచిగా టీ పెట్టిండు. అప్పటినుండి యజమాని షాప్ దగ్గర మస్తుమంది వచ్చి టీ దాగి పోయేటోళ్ళు. టీ కొట్టు తెరవకముందే జనం వచ్చి చేరేవారు టీ కోసం. టీ కూడా ప్లాస్టిక్ కప్పుల్లోనూ కాగితం కప్పుల్లోనూ పోసేవాడు కాదు రాము. పింగాణి కప్పుల్లో పోయడం వలన వాళ్ళందరూ దర్జాగా తాగేవారు. ఒక కప్పు కాదు, రెండు మూడు కప్పులు తాగేటోళ్ళు. డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు. ఇక యజమానికి కూడా ఆదాయం చాలా వచ్చింది. దాంతోటి రాము కూడా మస్తు డబ్బు సంపాదించిండు. ఇక రాము సంతోషించి తిరిగి అలా ఊరికి వెళ్ళిండు. అంతేగాదు, అతడు ఓపెన్ స్కూల్లో ఇంటర్ చదువు పూర్తి చేసిండు. అట్లనే హోటల్ మేనేజ్మెంట్ కోర్సును పూర్తి చేసి ఇప్పుడు వాళ్ల ఊర్లోనే కాదు, అనేక ప్రాంతాలల్లా 40 టీ కొట్లని షురూ చేసిండు. అతని పేరు ఇలా టీ రాముగా మారిపోయింది.
0: ఇంతవరకు మణికొండ వేదకుమార్ రచించిన హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి టీ రాము కథ ఇన్నారు. కథ ఇన్పించినరు జి జ్యోతి. కథిందాం కార్యక్రమంలో మళ్ళిందాం. కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి అహంకారం, అనర్థం మరియు దురాశ కథల్ని సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ వినిపిస్తారు బి సంధ్యలీల.
2: అనగనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఎన్నో రకాల చెట్లు, జంతువులు నివాసం ఉండేవి. ఆ అడవిలో సింహం రాజుగా వ్యవహరించేది. జంతువులన్నీ కలిసిమెలిసి ఆనందంగుంటుండే. కాని సింహం ఆ జంతువుల మీద అహంకారంతోటి కారణాలు వెతికి అనవసరంగా జంతువులను తిడుతూ, కొడుతూ, చాలా ఇబ్బంది పెడుతూ, అప్పుడప్పుడు చిన్న చిన్న జంతువుల్ని చంపి కూడా తింటుండే. ఆ సింహానికి తోడేలు తోడైంది. ఆ సింహం ముందు మంచిగా నటిస్తూ అన్ని జంతువుల మీద చాడీలు, మాయమాటలు చెప్పి సింహం చేత తిట్టించేది. తన మాయమాటలతోటి సింహం పక్షాన చేరి అది కూడా చిన్న జంతువుల్ని చంపిదినేది.

మంత్రి పదవిని తోడేల్కు కట్టబెట్టింది. దాంతో వీరి అక్రమాలకు హద్దు లేకుండా పోయింది. గిట్లా సింహం తోడేలు పెట్టే బాధలు భరించలేక జంతువులన్నీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని సింహం తోడేలుని అడవి నుండి తరిమికొట్టాలని నిర్ణయించుకుంటాయి. జంతువులన్నీ కలిసి ఎన్నో ఉపాయాలు ఆలోచించి చర్చించేవి. ఒకనాడు ఒక కుందేలు తెలివిగా ఒక ఉపాయం ఆలోచించి అన్ని జంతువులతోటి గిట్లంటది, సింహాన్ని తోడేలుని అడవి నుండి వెళ్ళగొట్టాలంటే అవిటిమీద మనం దాడి చెయ్యలేం, ఎందుకంటే సింహం మనకంటే మస్తు బలమైంది. అందుకని మరో ఉపాయం ఏందంటే, మనలో ఎవరైనా ఒకరు ఒక పెద్ద రాక్షస జంతువుల వేషాధారణ వేసి సింహాన్ని భయపెట్టాలి అని చెప్పింది. సరే అని అన్ని జంతువులు సిద్ధమై హితుడు అనే కోతి ఆ రాక్షస జంతువుగా సరిపోతుందని నిర్ణయించుకుంది. వెంటనే ఆ కోతి వేషాధారణ వేసుకొని తోడేలుకు గనవడేటట్టు ఒక చెట్టు కింద కూర్చున్నది. దాంతో మిగతా జంతువులు ఆ పెద్ద రాక్షస జంతువుకు మొరబెట్టుకుంటున్నట్లు నటిస్తూ, మా అడవిలో సింహం తోడేలు మాపై పెత్తనం చెలాయిస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మీరు మమ్మల్ని చంపి తినే ముందు మాకు సింహంపై ఉన్న పగను తీర్చుండ్రి, ముందు మా రాజు సింహాన్ని చంపిదునుండ్రి, అట్లనే తోడేళ్ళు కూడా అని చెప్పుకుంటాయి. దీంతో తోడేలు వెంటనే పరుగుదీసి సింహం వద్దకు పోయి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తది. దాంతో సింహానికి మస్తు కోపమస్తది. కాని పెద్ద రాక్షస జంతువుతోనో నేనెట్లయినా గెలవలేను అని భయపడి ప్రాణభీతితోటి సింహం తోడేలు అడవి నుంచి దూరంగా పారిపోతాయి. దాంతో జంతువులన్నీ ఆనందంతో ఎగిరి గంతేసి గజరాజు అయిన ఏనుగుని రాజుగా ఎన్నుకుంటాయి. కుందేలు తెలివికి మంత్రి పదవి, కోతి ధైర్యానికి సైన్యాధిపతిగా నియమిస్తారు. గట్లా గజరాజు పాలనలో జంతువులన్నీ ఏ భయం లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. ఈ కథలో నీతి, అహంకారం అనర్థానికి దారితీస్తది. అధికారం ఉంది కదా అని గర్వపడవద్దు. కలిసుంటే కలదు సుఖం, ఐక్యమత్యమే మహాబలం.

0: అనగనగనగా ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు. అందులో పెద్దోడు గోపి, చిన్నవాడు రవి. గోపి చాలా ధనవంతుడు, తమ్ముడైన రవి చాలా పేదవాడు. రవి నిత్యం కట్టెలు కొట్టుకుంటూ జీవనం కొనసాగించేటోడు. ఒకరోజు రవి కట్టెలు కొట్టుకుంటందుకు ఆ ఊరు గుట్టపైకి ఎక్కుతాడు. అతడు తన వెంట తినతందుకు పాయసం తెచ్చుకుంటాడు. కొండమీద కట్టెల కోసం ఎక్కిన తర్వాత అనుకోకుండా భారీ వర్షం సురైతది. ఆ వర్షంలో చెట్టు కిందికి వెళ్ళతందుకు నడుస్తున్న మార్గంలో కాలు జారి కొండ కిందికి జారుతూ పడతాడు. అనుకోకుండా తన వెంట తెచ్చుకున్న పాయసం తన మీద మొత్తం పడిపోతుంది. రవి కింద పడిపోగానే స్పృహ తప్పి ఒక గుహ ముందు పడిపోతాడు. ఆ గుహలో ఎంతో కాలం నుండి దయ్యాలుంటున్నాయి. రవి పైన పడిన పాయసం వాసనకి ఆ గుహ నుండి దయ్యాలు బయటకచ్చి రవి మీద ఉన్న పాయసం రుచి చూస్తున్నాయి. ఆ వెంటనే ఆ రుచి ఎంతగానో నచ్చి రవిని గుహలోనికి తీసుకెళ్లి రవి మీద పడ్డ పాయసాన్ని తింటూ ఉంటాయి. ఆ తర్వాత వాళ్లకు ఆహార సమయం అవుతుంది. స్పృహలో లేని రవిని ఓ మూలన వడేసి ఆహారం తీసుకోవడానికి వెళ్తాయి. ఈ సమయంలో రవికి స్పృహ వచ్చి దయ్యాలను ఓ మూలన దాక్కొని ఉండి గమనిస్తూ ఉంటాడు. వాటి దగ్గర మహిమగల ఒక గంటుంటది. దయ్యాలు ఆ గంట మోగించి వాళ్ళకేం కావాలనో, ఏ రకమైన కోరికలు కోరినా అవి వెంటనే నెరవేరుతాయి. అది గమనించిన రవి దయ్యాలు విశ్రాంతి తీసుకునే సమయం వరకు వేచి ఉండి అవి విశ్రాంతి తీసుకున్న వెంటనే ఆ మహిమగల గంటను తన వెంట తీసుకొని అక్కనుండి మెల్లగా తన నివాసంకెళ్ళి జరిగిన విషయమంతా తన భార్య సత్యవతికి చెప్తాడు. తమ కష్టాలన్నీ ఇక నుంచి తీరినట్టే, తమని అదృష్టం వరించింది అని ఆ భార్యాభర్తలు దేవుడికి మొక్కుకుంటున్నారు. ఆ రోజు నుంచి రవి తనకు కావలసిన కోరికలన్నీ ఆ గంట మోగిస్తూ తీర్చుకుంటాడు. గిట్లా ఎక్కువగా అత్యాశకు పోకుండా సిరి సంపదలు తన అవసరాలకు సరిపడా ఉంచుకొని మిగిలినవి ఆ ఊళ్ళోని ప్రజలకు పేదలకు దానం చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటాడు. ఈ చూసిన రవి వాళ్ళ అన్నయ్య గోపి తన తమ్ముడికి వచ్చిన సిరి సంపదలు మంచి పేరును చూసి తట్టుకోలేక తమ్ముడి మీద ఈర్ష అసూయలు పెంచుకుంటాడు. గోపి భార్య అనసూయ ఆ చూసి గిట్టెట్లా ఇంతగా సిరి సంపదలొచ్చినాయి అని సత్యవతిని అడుగుతుంది. అక్క మీద గౌరవంతో అమాయకురాయలైన సత్యవతి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇది తెలిసి అనసూయ తన భర్త గోపిని రవిలాగనే చెయ్యమని ఒత్తిడి చేస్తుంది. అసూయ, ఈర్ష, దురాశ కలిగిన గోపి రవిలెక్కనే పాయసం తీసుకొని కొండమీదికెళ్తాడు. ఆ రోజు వర్షం పడదు. అయినా సరే గోపి కొండకి అవతల వైపున్న గుహ ముందు కావాలనే పడతాడు. పాయసం మొత్తం నేల మీద ఒలికిపోతుంది. అది గమనించిన దయ్యాలు ఇతడే తమ గంటను తీసుకెళ్ళిండేమో అని వాణ్ణి లాక్కెళ్లి దేహశుద్ధి చేస్తాయి. ఇక దయ్యాలు విశ్రాంతి తీసుకునే సమయంలో మెల్లగా అక్కనుండి ప్రాణాలతో బయటపడతాడు. నీతి, దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో సంతృప్తిపడు, లేనిదానికోసం పాకులాడకు.
1: ఇంతవరకు కరీంనగర్ బడి పిల్లల కథలు కథల సంపుటి నుండి అహంకారం అనర్థం మరియు దురాశ కథ ఇన్నారు. సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ ఇన్పించిండ్రు బి సంధ్యలీల. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు కథల్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఈఎల్టీ కతిందం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్టు 5:30 సంబురం కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం వినాయక్ చౌక్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా యువవాణి. యువజనుల కార్యక్రమం. వివిధ రంగాల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విజయాలను అందుకుంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్న యువతి యువకుల అనుభవాలను ముచ్చట్ల రూపంలో పంచుకునే కార్యక్రమమే ఈ యువవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు యువవాణి కార్యక్రమాన్ని. యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి. ఉట్నూరుకు చెందిన మోనికతో ముచ్చట వింటారు. వీరితో ముచ్చట పెడతారు జీ గంగమణి.
2: ఏం పేరు నీది?
3: మౌనిక.
2: మౌనిక, ఇప్పుడు ఆర్మీలో చేస్తున్నా అన్నావు, ఏం చేస్తున్నావు దాని గురించి చెప్పు.
3: ఆర్మీలో ఇప్పుడు ప్రెసెంట్ నేను ట్రైనింగ్ లో ఉన్నా.
2: మరి ఆర్మీ ట్రైనింగ్ లో ఉన్నా అంటున్నావు కదా, మరి ఆర్మీలోకి అసలు ఎలా వెళ్ళావు, ఎలా చదువుకున్నావు?
3: ఇప్పుడు 10th బేస్ పైన ఇంటర్ బేస్ పైన మనకి ఎగ్జామ్ ఉంటది. ఇంటర్ అయిపోయిన వెంటనే డిగ్రీలో జాయిన్ అయిన వెంటనే మనకు ఒక ఎగ్జామ్ అనేది ఇట్లా ఉన్నదని చెప్పి తెలిసింది. ఎగ్జామ్ రాయగానే దాంట్లో మెరిట్ వైజ్ మెరిట్ లో వచ్చాను అనమాట. రాగానే అక్కడ నుంచి మళ్ళా స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేశారు వరంగల్ లో. మళ్ళా అక్కడ ఎగ్జామ్ రాసి ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అన్నింటిలో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ రిజల్ట్ ఇచ్చారు. మళ్ళా బీబీనగర్ భువనగిరిలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా సెల్ఫ్ ఇంటర్వ్యూ ఉండే, మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ అవన్నీ.

0: చూసుకుంటారా?
1: మొత్తం వాళ్ళదే, మొత్తం వాళ్ళదే. చాలా బాగుంది ఫుడ్, ఫుడ్ కానీ అన్ని బాగుంటాయి. మాకు ట్రైనింగ్ ఇచ్చే సార్స్ కూడా అంటే జవాన్స్ అనమాట, వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు. మా కోసం అక్కడ ఒక మేజర్ మేడం అని ఉషా శర్మ మేడం ఒక మేడం ఉంటారు, ఆ మేడం ద్వారా మేము ట్రైనింగ్ అవుతున్నాం.
0: దాదాపు ఎంత మంది ఉంటారు మీరు నేర్చుకునే వాళ్ళ ఆర్మీలో?
1: మా ఫస్ట్ మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట, ఆర్మీ గర్ల్స్ ది ఉమెన్స్ అనమాట ఫస్ట్ బ్యాచ్ మాది.
0: అంటే మీరు చేయడమే ఫస్ట్
1: ఫస్ట్ బ్యాచ్, మా నుంచే స్టార్ట్ అయింది ఇప్పుడు బ్యాచ్ అనమాట. అది మేము టోటల్ 120 మెంబర్స్. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ మళ్ళీ వచ్చారు కాబట్టి వాళ్ళు ఒక 170 ఉన్నారు, మేము 120.
0: అంటే ఇప్పుడు నీతో చేసే వాళ్ళు దాదాపు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటా?
1: మేము ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఒక్కొక్కళ్ళం ఉన్నాం, అట్లా డిస్టిక్ వైజ్ ఉన్నాం. ఒక 5 మెంబర్స్ ఒక డిస్టిక్ నుంచి, అట్లా మొత్తం ఓవరాల్ తెలంగాణ నుంచి మమ్మల్ని సెలెక్ట్ చేసి తీసుకున్నారు. 1800 మెంబర్స్ లోకి వెళ్ళి అట్లా 120 వచ్చాం లాస్ట్ కి, ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి.
0: అంటే అక్కడ ట్రైనింగ్ తీసుకోగా అంటే పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళని ఉంచుకొని మిగతా వాళ్ళని తీసేస్తా?
1: 3 స్క్రీన్ టెస్ట్ జరిగినాయి కదా, దాంట్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినాం. మళ్ళా ఎగ్జామ్స్, 3 ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి అట్లా అట్లా మొత్తం అంతా 1800 లోకి వెళ్ళి 120 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. అంటే మాకు ఇట్లా ఎగ్జామ్స్ పడుతూ ఉంటాయి, నెక్స్ట్ SSB అని చెప్పేసి, CDS, AFCAT అని చెప్పేసి ఇట్లా ఎగ్జామ్స్ పడుతూ ఉంటాయి. దానికి మమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉంటారు అనమాట. మాకు డిఫెన్స్ క్లాసెస్ అని సపరేట్ గా జరుగుతూ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ కోసం చేస్తారు. నావీ, పారామిలిటరీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ ఉంటాయి, ఆర్మీ. ఈ 4 రంగాల్లో దేంట్లో అన్న ఏదో ఒక గ్రూప్ లోకి సెలెక్ట్ చేసి మమ్మల్ని పంపిస్తారు దాంట్లోకి.
0: అంటే అందులో
1: ఫిట్ ఉంటాం అనేది చూసి వాళ్ళు.
0: నువ్వు దేంట్లోకి వెళ్ళాలని నీకు ఉంది?
1: నాకు ఆర్మీలోకి వెళ్ళాలని ఉంది.
0: మీకు ఆర్మీ
1: అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది.
0: మరి ఇప్పుడు ఆర్మీ అంటే పోలీస్ రంగం అంటేనే ఎక్కువ శాతము మగవాళ్ళే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. మరి ఒక యువతిగా నువ్వు వెళ్ళి ఆర్మీలో చెయ్యాలి అనుకుంటున్నావు, ఎలా అనిపిస్తుంది? నువ్వు అనుకున్నావా ఇంతకు ముందు ఇందులోకి వెళ్ళాలి చెయ్యాలి అని?
1: ఇంతకు ముందు ఎప్పుడు అనుకోలేదు పోలీస్ లోకి వెళ్దాము అని, ఇట్లా అనుకున్నా గానీ తర్వాత మళ్ళా ఆర్మీలో ఛాన్స్ రాగానే ఆహా ఓకే ఆర్మీనే కదా, సరే చేద్దాం. మనం మొత్తం వరల్డ్ కి మొత్తం సర్వ్ చేసినట్టు ఉంటది, అందరు మన గురించి మంచిగా చెప్పుకుంటారు అన్నట్టు ఇక అట్లా అనుకుని ఆర్మీలోకి జాయిన్.
0: దాదాపు మీరు పోలీస్ రంగం అంటే అది ఇది కొద్దిగా దగ్గర
1: దగ్గర దగ్గర సంబంధం అన్నట్టే, ఇదైతే మొత్తం అందరికి కదా అట్లా అన్నట్టు.
0: మరి నువ్వు ఇలా ఆర్మీలో సెలెక్ట్ అయ్యావు, ఇట్లా బయటకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నావు, మరి కుటుంబ సభ్యులు ఏమన్నా అన్నారా మరి అంత దూరం వెళ్ళడం ఎందుకు, లేకుంటే వెళ్ళమన్నారా, ఎలా ఉంది సపోర్ట్ అనేది?
1: ఏమనలేదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇట్లా రావడం తోటి. సరే రా ఎట్లా అయినా గానీ, ఇప్పుడు పోలీస్ అంటే ఇంటి వరకే సరిపోతుంది, కానీ ఇట్లా అయితే మొత్తం వరల్డ్ వైజ్ చూసుకుంటాం కదా, అందరూ మనల్ని తలుచుకుంటూ ఉంటారు ఎప్పటికైనా గానీ, అందరికి హెల్ప్ చేస్తూ ఉండాలి మనం అన్నట్టు అట్లానే.
0: అమ్మ నాన్న వాళ్ళు కూడా
1: సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది నాకు, అందుకని అక్కడికి వెళ్ళడం జరిగింది.
0: మరి ఇప్పుడు ఈ ఆర్మీలోకి వెళ్ళక ముందు నువ్వు ఇంటర్ గాని టెన్త్ గాని ఎక్కడ చదివావు, నీ విద్యాభ్యాసం అనేది ఎలా జరిగింది?
1: నేను 10th ఇంటర్ ఉట్టూరులో చదివాను, పులాజీబాబా స్కూల్ ఇంకా కాలేజ్ లో. నేను ఎప్పటి చిన్నప్పటి నుంచి కూడా మెరిట్ స్టూడెంటే, 10th లో 9.5 వచ్చినాయి, ఇంటర్ లో 9.30, ఎప్పటి మొత్తం అంతా 9 లోనే ఉన్నా.
0: ప్రాపర్ ఇక్కడ కాదు ఆంధ్ర అన్నారు, ఊట్నూరుకు వచ్చామన్నారు, అంటే నానా ఉద్యోగం పరంగా వచ్చామన్నారు. మరి ఎప్పుడన్నా వెళ్తుంటారా ఆంధ్రాకి?
1: ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కి ఆంధ్ర వెళ్ళి వస్తూ ఉంటాం మేము.
0: ఎక్కడ నీకు మంచి అనిపిస్తుంది చెప్పు, ఆంధ్ర మీ తాతయ్య వాళ్ళు అక్కడ వెళ్ళడం మంచి అనిపిస్తుందా, ఇక్కడ ఊట్నూరు ఆదిలాబాద్ అంటే వాతావరణం అనేది ఏడ మంచి అనిపిస్తుంది?
1: అంటే ఇక్కడ వెళ్తే అక్కడే అలవాటు పడిపోతూ ఉంటాం మేము అట్లా అని చెప్పేసి. ఊట్నూరు అంతే ఇష్టం అట్లా అని ఆంధ్ర కూడా అంతే ఇష్టం మాకు.
0: అంటే మీకు ఇప్పుడు ఇక్కడ అక్కడ ఏమన్నా తేడా అనిపిస్తుంది?
1: అంటే ఫుడ్ ఐటమ్స్ మొత్తం అన్ని ఆంధ్ర సైడే చాలా వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి, అక్కడ చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు.
0: ఎక్కువగా నీకు నచ్చిన ఫుడ్ ఏంటి ఆంధ్రలో?
1: కాజా పూతరేకులు,
0: అది అక్కడ బాగా
1: స్వీట్స్ అని.
0: అక్కడ నుంచి మీరు వచ్చేటప్పుడు ఇక్కడ తెచ్చుకుంటారా?
1: తీసుకొస్తాం అందరికి, మా ఆంధ్ర స్పెషల్ అని చెప్పేసి అందరికి ఇస్తూ ఉంటాం మేము.
0: మరి ఇక్కడ నీకు తెలంగాణలో నచ్చిన ఫుడ్?
1: బూరెలు. అంటే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా నువ్వుల పొడేసి ఇట్లా ఇట్లా చాలా కొన్ని వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ టేస్ట్ ఇక్కడనే నచ్చుతుంది, అక్కడ టేస్ట్ అక్కడే ఉంటుంది.
0: అంటే రెండు బానే ఉంటాయి?
1: రెండు బానే ఉంటాయి.
0: మరి ఇప్పుడు నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే ఉండి చదువుకున్నావు కదా, ఇప్పుడు ఆర్మీకి ట్రైనింగ్ కి వెళ్తున్నావు, 1.5 ఇయర్ అవుతుంది, ఎప్పుడన్నా అనిపించిందా మరి అమ్మ వాళ్ళకి దూరంగా వెళ్ళినా మరి ఎలా అని చెప్పి అలా బాధ అనేది అనిపించలేదా?
1: అంటే అసలు మాకు అక్కడ టైమే ఉండదు, మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 11 వరకు అయ్యా ఒకటే ట్రైనింగ్ లోనే ఉంటాం మేము. ఒక 1 మినిట్ కూడా మాకు అసలు ఛాన్స్ ఇవ్వరు ఇట్లా ఖాళీగా ఉండడానికి. మా బిజీలో మేమే షెడ్యూల్ లోనే ఉంటాం, ఎప్పుడన్నా సండే ఎప్పుడన్నా ఆలోచిస్తే మమ్మీ వాళ్ళకి ఎప్పుడన్నా కాల్ చేసి ఎట్లా ఉన్నారు బాగున్నారా అంతే. ఫోన్స్ కూడా మాకు ఎలా లేదు, అక్కడ ఫోన్ మాట్లాడడానికి కూడా ఉండదు. ఎప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వస్తూ ఉంటది అట్లా.
0: మనకు అవకాశం వచ్చింది కాబట్టి
1: అంతే ఇక కంపల్సరీ.

0: సరే ఇక అక్కడ ఉండాలి, మన గురించి ఇక మనం ఆలోచించుకుని అక్కడ ఉండడం అవుతుంది. మళ్ళీ ఎట్లన్నా జాబ్ కొట్టుకుని మంచి ఫ్యూచర్ ఉంటది అక్కడ ఉంటే అన్నట్టు ఇక పేరెంట్స్ గురించి ఎక్కువ అంటే ఆలోచించాం మేము.
1: ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నావు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తావు? మీకు హాలిడేస్ అనేది ఎప్పుడెప్పుడు?
0: హాలిడేస్ అంటే దసరాకి సంక్రాంతికి ఇస్తుంటారు అంతే. సమ్మర్ హాలిడేస్ అంటే ఒక 5 డేస్ 6 డేస్ అట్లా ఇస్తారు. హాలిడేస్ అనేవి ఎక్కువ ఉండవు,
1: తక్కువ ఉంటాయి. మరి ఇప్పుడు నీతో పాటు అక్కడ స్నేహితులు ఎలా ఉన్నారు? ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు? చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు.
0: అవును.
1: ఎలా పరిచయం అయ్యారు అంటే, నువ్వు కొత్తగా వెళ్ళినప్పుడు నువ్వు కొత్త వాళ్ళు కొత్తనే, అంటే ఎలా అడ్జస్ట్ అయ్యారు, ఎలా పరిచయం చేస్తారు?
0: ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇక ఏదైనా కానీ మేము 120 మంది అక్కడ అట్లా అని చెప్పేసి అందరం ఇక ఒకటే దగ్గర ఉండడం మంచిగా, అందరు కూడా చాలా ఫ్రీగా మూవ్ అయ్యారు ఫస్ట్ లో. ఎవరికి అంటే అందరు డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కాబట్టి ఎవరు కూడా మన దగ్గరికి పేరెంట్స్ అనేది రాలేరు. అందుకని చెప్పేసి మాది మేమే సర్దుకుపోవడం, ప్రతిది ఏదన్నా గానీ మాది మేమే హెల్ప్ చేసుకోవడం ఏదన్నా గానీ అట్లా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయినాం అందరం. బానే ఉన్నాం ఇప్పుడైతే, ప్రెసెంట్ ఓకే హ్యాపీ ఉన్నాం అందరం.
1: ఇప్పుడు ఎట్లా ఇంకెన్ని రోజులు ట్రైనింగ్ అనేది ఉంటుంది?
0: ఇంకొక 1 ఇయర్ ఉంది మాకు. 1 ఇయర్ అయిపోతుంది, తర్వాత ఈ లోపు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి జాబ్ వస్తుంది. తర్వాత
1: ఇచ్చిన ట్రైనింగ్ బట్టి జాబ్ అనేది
0: వస్తుంది.
1: సంతోషం. మీరు ఒక ఆర్మీకి వెళ్లి ట్రైనింగ్ తీసుకుని ఇంకా కొన్ని రోజులలో జాబ్ పర్పస్ కూడా జాబ్ పొందాలని అనుకుంటున్నారు, అలాగే మీకు జాబ్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే మరి ఇప్పుడు నువ్వు పొద్దున్నే 4 గంటలకు లేచి రాత్రి 11-12 వరకు మేము అలాగే ట్రైనింగ్ లో ఉంటామంటావు, మరి సినిమాలు చూడడం అనేది ఎలా చూస్తుంటావు అప్పుడప్పుడు?
0: చూస్తూ ఉంటాం మేము ఎవ్రీ సాటర్డే మాకు ఇట్లా 3-5 మూవీస్ అని, లేకపోతే నైట్ లో గానీ మూవీ అనేది పెడతారు మాకు. సండే మాత్రం ఫ్రీ వదిలేస్తారు మాకు.
1: అలా సినిమాలు వాళ్ళు చూపించినప్పుడు చూస్తుంటారు?
0: చూస్తుంటాం.
1: మరి అలా సినిమాలు చూడటమే కాకుండా బయటకు వెళ్లడం అనేది కూడా ఉంటదా, ఏదన్నా స్పెషల్ ప్లేస్ లలో?
0: మాకు ఇట్లా కొన్ని ప్లేసెస్ కి తీసుకెళ్తూ ఉంటారు మాకు ఇట్లా ట్రైనింగ్ ద్వారా. మొన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీ కానీ ఇట్లా తీసుకువెళ్లారు, దిండిగల్ హైదరాబాద్ లో ఉంది అక్కడికి, ప్లస్ మళ్ళా గోల్కొండ ఫోర్ట్ అని ఇట్లా కొన్ని ప్లేసెస్ కి తీసుకెళ్తూ ఉంటారు మాకు రిఫ్రెష్మెంట్ కోసం.
1: మరి ఇప్పుడు మీరు 10వ తరగతి ఇంటర్ చదివిన అన్నారు, డిగ్రీ చేయంగా ఆర్మీలోకి వెళ్లడం జరిగింది, మరి ఈ చదువుకి ఆర్మీ చదువుకి తేడా అనేది ఏమన్నా ఉన్నదా?
0: అంటే నేను ఇప్పుడు డిగ్రీ కూడా చదువుతున్నా, ప్లస్ మళ్ళా ఇది ఆర్మీ కూడా చేస్తున్నా. ఆర్మీ అంటే ఇక మొత్తం కొంచెం ఎంతైనా టఫ్ ఏ ఉంటది, అది అన్ని ఎదుర్కొని మనం చేసుకుంటూ. అక్కడ కూడా మనకి ఒక మేజర్ మేడం అని ఉంటారు, ఉషా మేడం అని, ఆవిడ మనకి ఎగ్జామ్ అనేది ఎట్లా ఎదుర్కోవాలి, ఇంటర్వ్యూస్ అనేది వాళ్ళు ఎట్లా చేస్తారు, మనం ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, లెక్చరర్స్ అనేది ఎట్లా చెప్పాలి, స్టేజ్ ఫియర్ అనేది ఎట్లా పోవాలి, అట్లాంటివన్నీ మనకి ఆర్మీ క్లాసెస్ లో నేర్పిస్తూ ఉంటారు.
1: సరే మరి నువ్వు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది నీకు ఆర్మీకి వెళ్ళి చదవడము, దీని ద్వారా నీకు ఒక మంచి భవిష్యత్ అనేది ఉంటది. నీ లెక్కనే వేరే యువత కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళు ఏ చదివినా ఏ ఉద్యోగం రావాలి అన్న, ఒక విజయం సాధించాలి అన్న, మరి అసలు ఎలా ఉంటే యువత మంచి విజయాలు సాధించవచ్చు అంట, నీ ఉద్దేశం ఏంటి?
0: మనం ఫస్ట్ ఎప్పుడైనా గానీ డేర్గా ఉండాలి, డేర్గా ఉండి ఏదైనా మనం సాధించగలుగుతాం అని అంటే తప్పకుండా ఎవరైనా ముందటికి వెళ్ళగలుగుతారు. ప్లస్ మళ్ళీ మనకి పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఉండాలి. చాలా మంది పేరెంట్స్ ఎట్లా అంటే, ఏ అమ్మో ఆర్మీనా వద్దు, అదైపోతారు ఇదైపోతారు అని చెప్పేసి చాలా ఇది చేస్తూ ఉంటారు. ఫస్ట్ సగం పేరెంట్సే వద్దనేస్తారు, తర్వాత మనలో కూడా చాలా భయం అది ఇది ఉంటుంది. సో ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండాలి, తర్వాత మనం భయం అనేది ఉండద్దు.
1: అంటే మనం ఏది చేసినా గానీ భయం అనేది
0: ఉండద్దు, అట్లా మనం ముందుకెళ్తే ఏదైనా గానీ మనం సాధించగలుగుతాం.
1: సంతోషం, చాలా చక్కగా మాట్లాడావు. నువ్వు చేసే ఇప్పుడు ట్రైనింగ్ గురించి గానీ ఇంట్లో గురించి గానీ నీ ఫీలింగ్స్ అన్ని మాతో పంచుకున్నావు, అడగంగానే ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
2: ఇంతవరకు ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఉట్నూరుకు చెందిన మౌనికతో ముచ్చట అయినారు. వీరితో ముచ్చట పెట్టినరు జి గంగమణి. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఇఎల్టి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం పొజామటు 5 గంటల 45 నిమిషాలకు ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं सरफिरोजी। गृह और सहकारिता मंत्री अमित शाह ने कहा है कि केरलम के भविष्य के लिए नीली अर्थव्यवस्था में बहुत संभावनाएं हैं और सहकारी के क्षेत्र को इसका लाभ उठाना चाहिए। श्री शाह ने केरलम के कुंद्रा में आज भारतीय राष्ट्रीय सहकारी उपभोक्ता संघ के अंतर्गत शी मार्ट पहल सहित कई विकास योजनाओं का उद्घाटन किया। श्री शाह ने कहा कि स्वतंत्रता के बाद से ही लोग केंद्र में सहकारिता मंत्रालय की मांग करते रहे हैं।
1: आजादी से अब तक देश के सभी किसानों का और कोऑपरेटिव सेक्टर से जुड़े हुए सभी लोगों का एक मांग था कि केंद्र में कोऑपरेटिव मिनिस्ट्री बने, मगर वो पूरा नहीं होता था। नरेंद्र मोदी जी ने कोऑपरेटिव मिनिस्ट्री बनाकर देश के ग्रामीण विकास, कृषि विकास और वीमेन एम्पावरमेंट के लिए बहुत बड़ा कदम उठाया है।
0: श्री शाह ने सहकारी क्षेत्र के उत्पादों वाले मंडप का भी दौरा किया। इस कार्यक्रम में केंद्रीय राज्य मंत्री सुरेश गोपी, राज्य सरकार के मंत्री एम लीजू, पीसी विष्णुनाथ, सांसद एन के प्रेमचंद्रन, बीजेपी के प्रदेश अध्यक्ष और विधायक राजीव चंद्रशेखर तथा अन्य लोग शामिल हुए। नागर विमानन मंत्री के राम मोहन नायडू ने कहा है कि केंद्र सरकार आंध्र प्रदेश को विमानन केंद्र के रूप में विकसित करने के लिए काम कर रही है। उन्होंने कहा कि कुरनूल को विमानन और ड्रोन गतिविधियों के प्रमुख केंद्र के रूप में विकसित किया जा रहा है। आंध्र प्रदेश के कुरनूल हवाई अड्डे पर एक कार्यक्रम में श्री नायडू ने कहा कि उनका ध्यान केवल हवाई अड्डों पर ही नहीं बल्कि पायलट प्रशिक्षण, रखरखाव, जमीनी संचालन और हवाई अड्डा प्रबंधन को शामिल करते हुए संपूर्ण विमानन इकोसिस्टम के निर्माण पर है। वित्त मंत्रालय ने घोषणा की है कि ग्राहकों की सुविधा के लिए कल रविवार को सभी सार्वजनिक क्षेत्र के बैंक और क्षेत्रीय ग्रामीण बैंक खुले रहेंगे। ये निर्णय बैंक कर्मचारी संगठनों के संयुक्त मंच यूनाइटेड फोरम ऑफ बैंक यूनियंस की 28 से 30 सितंबर तक प्रस्तावित देशव्यापी हड़ताल को देखते हुए लिया गया है। वहीं सार्वजनिक क्षेत्र के कई बैंकों ने हड़ताल के दौरान एटीएम से निःशुल्क मासिक सीमा से अधिक बार लेन देन का शुल्क माफ करने का निर्णय लिया है। विदेश मंत्री डॉ एस जयशंकर ने एआई की क्षमताओं का उपयोग करने के साथ साथ इसके संभावित प्रभावों का अनुमान लगाने और जोखिमों को कम करने की आवश्यकता पर बल दिया है। वे आज ग्रीस के विदेश मंत्री जॉर्ज गैरोपेट्रिटिस के साथ अंतर्राष्ट्रीय शांति और सुरक्षा के संदर्भ में एआई, विशेष रूप से समुद्री सुरक्षा विषय पर आयोजित कार्यक्रम की सह अध्यक्षता कर रहे थे। विदेश मंत्री एस जयशंकर आज न्यूयॉर्क में संयुक्त राष्ट्र महासभा के 81वें उच्च स्तरीय सत्र को संबोधित करेंगे। सत्र का विषय है विश्वास बहाली, परिवर्तन का प्रबंधन, एक ऐसा संयुक्त राष्ट्र जो सभी के लिए काम करे। सत्र में संयुक्त राष्ट्र के सभी 193 सदस्य देशों के राष्ट्रपति, प्रधानमंत्री और वरिष्ठ प्रतिनिधि भाग ले रहे हैं। ये सभी प्रमुख अंतर्राष्ट्रीय मुद्दों पर अपने अपने देशों की प्राथमिकताओं और दृष्टिकोण को सामने रखेंगे। प्रधानमंत्री नरेंद्र मोदी कल सुबह 11 बजे आकाशवाणी पर मन की बात कार्यक्रम के माध्यम से देश और विदेश के लोगों के साथ विचार साझा करेंगे। ये इस मासिक रेडियो कार्यक्रम की 138वीं कड़ी होगी। महाराष्ट्र के मुंबई में प्रतिष्ठित लाल बागचा राजा और चिंचपोकलीचा चिंतामणि सहित कई गणपति प्रतिमाओं का आज विसर्जन किया गया। हजारों श्रद्धालु 21 घंटे से अधिक समय तक चले जुलूस में शामिल हुए। जापान एशियाई खेलों में भारतीय पुरुष और महिला कबड्डी टीम ने ईरान को हराकर स्वर्ण पदक जीत लिया है। वहीं सावन बरवाल ने पुरुषों की मैराथन स्पर्धा में ऐतिहासिक प्रदर्शन करते हुए रजत पदक हासिल किया। तिलोत्तमा सेन, विदर्शा विनोद और आशी चौकसी की तिकड़ी ने महिलाओं की 50 मीटर राइफल थ्री पोजीशन स्पर्धा में रजत पदक जीता। भारत पदक तालिका में 4 स्वर्ण, 11 रजत और 13 कांस्य समेत 28 पदकों के साथ 11वें स्थान पर है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा ఈఎల్టీ రేపటి కార్యక్రమాలు. ముందుగల్లా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:20 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించే ధర్మంగత చరిత్ర చిందు యక్షగానం 2వ భాగం వింటారు. 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో తలమడుగుకు చెందిన గొంటి ముక్కల గోపి బృందం పాడిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భజనలు వింటారు. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో అనుకూలమైన ఉద్యాన పంటల ఎంపిక గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మల్లేష్తో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది పంటల సాగు మేకల పెంపకం అనుభవాల గురించి సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన రైతు మెంతెం శ్రీనివాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. పుస్తకంతో కార్యక్రమంలో 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 32వ భాగంలో కేసర్బాయ్ కెర్కర్ గురించి విశేషాలు 2వ భాగం వింటారు. శామ్య గజల్ కార్యక్రమంలో 9:40 చందన్ దాస్ పాడిన గజలు ప్రసారమవుతాయి. జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు గురించి రోజువారీ ముఖ్యాంశాలు వింటారు. జాతీయ సంగీత కార్యక్రమం 10:20 ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ రథసారథి కొండ లక్ష్మణ్ బాపూజీ, రచయిత చిత్రకారుడు, తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యుడు సామల రాజవర్ధన్ ప్రసంగమింటారు. 5:30 సంబురం కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం వినాయక్ చవిక్లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదమ కార్యక్రమం వింటారు. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం, జయనత్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన సామవాపురెడ్డి బృందం పాడిన నాగదారు భజనలు వింటారు. ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంటలో సూక్ష్మధాతు లోపాలు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట నాణ్యమైన పంట దిగుబడులకు భూముల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. 8:00 మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ఇంటారు. అనువాదకులు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పఠనం మడిపల్లి దక్షిణామూర్తి. కథనం కార్యక్రమంలో 9:30 సత్యం శంకర మంచివారి అమరావతి కథలు సంపుటి నుండి బంగారు దొంగ పునుకుల బుట్టల్లో లచ్చితల్లి కథలు వింటారు. ఇక ఈ నుండి కార్యక్రమంలో 9:45 ఎన్కటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో ముచ్చట ప్రసారమవుతుంది. రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో 10:20 శిశువు జాష్వా పద్యాలు.

గానమింటారు. ఘంటశాల పాడినవి ఇవే కాకుండా 8 గంటలకు హుషారు కార్యక్రమంలో కోరిన పాటల్ని, 10:30కు మధురిమలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని వింటారు. ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. కాళీశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల సమగ్ర పునరుద్దరణ పనులు నవంబర్ 2వ వారంలో ప్రారంభమవుతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతీయ అభివృద్ది పనులను సమీక్షించి గ్రామ పంచాయతీ భవనాలు, రహదారుల కోసం నిధులు మంజూరు చేశారు. భూస్వామి అణచివేతలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన వీరోచిత పోరాటం యువతకు స్పూర్తిదాయకమని మంత్రులు, నాయకుల ప్రశంసలతో తెలంగాణ వ్యాప్తంగా ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. నిరుపేద చిన్నారుల్లో ప్రాథమిక విద్యను ప్రోత్సహించే దిశగా దాతల సహకారంతో దాదాపు 50 కేంద్రాలను కొత్త ఫ్లోరింగ్, ఆకర్షణీయమైన పెయింటింగ్స్, ఫ్యాన్లు, టీవీలు, ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్తో అభివృద్ది చేశారు. విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగులు, వాటర్ బాటిళ్లతో కూడిన కిట్లను కూడా అందజేశారు. కాళీశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల సమగ్ర పునరుద్దరణ పనులు నవంబర్ 2వ వారంలో ప్రారంభమై 2026 వర్షాకాలం రాకముందే పూర్తవుతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు టెండర్లను ఆహ్వానించే ముందు నిర్మాణ భద్రత, కట్ ఆఫ్ వాల్స్, పునాది పటిష్టతలను నిర్ధారించే తుది డిజైన్లను 5 అక్టోబర్ సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక ప్యానెల్కు సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతీయ అభివృద్ది పనులను సమీక్షిస్తూ 5,118 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి 1,000 కోట్లు, 8,000 మహిళా కమ్యూనిటీ భవనాల కోసం 800 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడళ్ల రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, 6,000 కోట్ల రూపాయల బడ్జెట్తో MGNREGS ఉపాధి హామీ పనులను విస్తృతం చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ, వేసవి కాలంలో తాగునీటి సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఇనుగుర్తికి చెందిన నాయకులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో, రైతుబంధు అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, 2028 బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. రాబోయే రాజకీయ పోరు గాంధీ పరివారకు, సంఘ పరివారకు మధ్య జరిగేది కాదని, ఆ పోలిక అసంబద్దమైనదని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఒకే కుటుంబానికి విశ్వాసంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలపై ఆధారపడితే సంఘ పరివార్ నిస్వార్థ దేశభక్తికి, జాతి నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. గత కాంగ్రెస్ దుష్పరిపాలనను విమర్శిస్తూ, కుటుంబ పాలన కంటే దేశంలోని 140 కోట్ల మంది పౌరుల ప్రయోజనాలకే బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుల అక్రమ ఇసుక తవ్వకాలను వ్యతిరేకించినందుకు వంగూరు ఎస్సీ సర్పంచ్ కాశమ్మపై జరిగిన వేధింపులు, వివక్షను బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. ఇసుక రీచులను సందర్శించిన ప్రవీణ్ కుమార్ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, అలాగే జీవో 134 కింద అధికార పార్టీ నాయకుల భూములపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మెదక్లో

0: ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక అరుదైన కార్యక్రమమని అభివర్ణించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగల్తో కలిసి ఆయన మార్కెట్ యార్డులో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని వడ్డించి ఆహార నాణ్యతను పరిశీలించేందుకు వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ పథక నిర్వహణకు సహకరిస్తున్న హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ బీజేపీ తమ రాష్ట కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించి భూస్వామ్య అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చూపిన పోరాట పటిమను, ధైర్య సాహసాలను కొనియాడింది. పాఠ్యపుస్తకాల్లో ఐలమ్మ చరిత్రను చేర్చాలని డిమాండ్ చేస్తూ తాము అధికారంలోకి రాగానే ట్యాంక్ బండిపై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ భూ విధానాలను బీజేపీ నాయకులు విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అదనపు కలెక్టర్ భుజంగరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ అధికారులు, రజక సంఘ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనం చేసి పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశామని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు చాకలి ఐలమ్మ విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సామాజిక అన్యాయాలను ఎదిరించి అణగారిన వర్గాల హక్కుల కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మను కొనియాడుతూ ఆమె ప్రదర్శించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, పోరాట పటిమను ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోయిందని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ అన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటికాలంలో రజాకారులు, దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఆమె వీరత్వాన్ని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి గుట్టపై జిల్లా టూరిజం ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న పోటీలను కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించి విటీఏడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించేలా చారిత్రక పర్యాటక ప్రాంతాలను పరిరక్షించాలని, యువత వార్తాపత్రికలను చదవాలని అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం 250 కోట్ల రూపాయల అభివృద్ది, విస్తరణ పనులతో పాటు వివిధ అభివృద్ది పనుల గురించి ప్రస్తావించారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఖమ్మం వైరారోడ్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జమీందారుల పాలనలో కొనసాగిన వెట్టి చాకిరీ దోపిడీకి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం ప్రజల్లో చైతన్యాన్ని నింపిందని, నిర్భయంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు. ఇందిరాభవన్లో జరిగిన కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం మహాసభలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సాంప్రదాయ వృత్తులకు ప్రభుత్వం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కుల వృత్తుల వారికి 50 ఏళ్ల వయసు నుంచే పింఛన్లు, బీమా, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని, పురోగతికి విద్య ఎంతో కీలకమని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గొర్రెల పెంపకం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని కూడా సూచించారు. వారణాసిలో ఒక వార్తాపత్రిక నిర్వహించిన సెమినార్లో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ భారతదేశ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక విద్యతో అనుసంధానించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. జిల్లాలో అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలోని పెద్ద చెరువు వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్, మున్సిపల్ చైర్పర్సన్ గగ్లోత్ జ్యోతి రమేష్ నాయక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట వ్యవసాయ శాఖ కార్యదర్శి కె సురేంద్రమోహన్ పాల్గొన్నారు. ప్రతి వ్యవసాయ ఉత్పత్తి ద్వారా రైతుకు అధిక ఆదాయం వచ్చేలా నెల రోజుల్లో ఫార్మర్స్ ఐడీని పూర్తి చేయాలని, గోదాముల సామర్థ్యాన్ని పెంచాలని సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు స్వర్ణ పథకాలను కైవసం చేసుకున్నాయి. ఫైనల్లో మహిళల జట్టు 37-34 పాయింట్ల తేడాతో ఇరాన్ను ఓడించి టైటిల్ నిలబెట్టుకుని భారత్కు మూడో స్వర్ణ పథకాన్ని అందించింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పురుషుల జట్టు ఫైనల్స్ లో 40-34 తేడాతో ఇరాన్ను ఓడించడంతో భారత్కు నాలుగో స్వర్ణ పథకం దక్కింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవను పురస్కరించుకుని సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులు 2 వారంలో ప్రారంభమవుతాయి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమంలో ఇయ్యల విందాం. నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించే ధర్మంగద చరిత్ర చిందు యక్షగానం 2వ భాగాన్ని ఇది వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల కామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
8: ఇంత రాత్రి పూట ఎస్ఎంఎస్ కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా, పంపింది మీ బ్యాంక్ అయినా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మన పురాణాలు కార్యక్రమాన్ని. మన పురాణాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించే ధర్మంగద చరిత్ర చిందు యక్షగానం 2వ భాగాన్ని

ధర్మావతి ప్రసవించుట రెండవ భాగము. వినిపించేవారు ప్రధాన కథకుడు గజ్జెల రాజేశ్వర్, గ్రామం ముక్తాపూర్, జిల్లా నిర్మల్. రాజేశ్వర్, పరమేష్, శ్రీనివాస్, శంకర్, చిన్నరాజేశ్వర్, అమూర్తి, నటరాజ్, రవి, యాదమ్మ, శకుంతల.

0: ఏమైనది?
1: గర్భవేదనకైనా తాళలేనమ్మా, ఎవరన్నా మంత్రశాలనుంటే పిలువనప్పు చేయండమ్మా.
0: పరమాత్ముడి యొక్క మాత్రం లీల వలన నీకైనా గర్భవేదన సిద్ధమైందంటున్నావు తల్లి. అందుకైనా నీకు కనిపించిన వారి మధ్య తెలిసినట్టు ఒక మంత్రాసనంలో విలుసుకు వస్తున్నానమ్మా.
1: అమ్మా.

0: గర్భవేదనకైనా తాళలేను, మంత్రసానికి పిలుచుకురండి తల్లి.
1: ఆ భగవంతుడు నీలయుండగా మాత్రము సీమంత సేపు కాదు తల్లి, నువ్వు జుతకాలు ఆడతావు, పరమాత్మ యొక్క దయ వలన నీకు కుమారుడు జన్మిస్తాడు.
0: తాతయ్య.

0: నా యొక్క గర్భవాసమందైన చక్కని కుమారుడు జన్మొందాడు. నా యొక్క ప్రాణేశ్వరునితోనైనా అయ్యా నీకైనా చక్కని కుమారుడు జన్మొందినాడని చెప్పి నా యొక్క భర్తతోనైనా చెప్పిరా పోండి.
1: నిజమంటున్నావమ్మా, ఇడికైనా యొక్క ధర్మావతి ఇక్కడ మాత్రం యుతకాలాడి ఉన్నది. చక్కని యొక్క కుమారుడు జన్మించాడు మహారాజుల వద్దకి పోయి చెప్తున్నాను అష్టప్రధానిగా.
2: మహారాజాడైనా
1: భగవంతుని యొక్క దైవలనాం యొక్క చక్కని యొక్క కుమారుడు నీకు జన్మించాడయ్యా.
2: ఏమి సుందర, ఎంత చల్లని మాట వినిపించావోయి. లక్ష్మీనారాయణ మూర్తికి
1: అయినా కుమారుడైనా పుట్టు గొడుగులతో జన్మించాడయ్యా.
2: ఓయి సుమంత, నాకు లేక లేక ఎన్నో నోములు నోయగా ఎన్నో పూజలు చేయగా నా వంశోద్ధారకుడైన నాకైనా గాని జన్మొందాడు. 56 రారాజులకు పత్రికలు పంపించండి.
1: అలాంటున్నారా?
2: అవును,
1: పుట్టు గొడుగులే కాకుండా ఒక్క మాట చెప్తాను, వింటావా?
2: చెప్పండి.
1: అంకరెడ్డి ఇంకా అడుగులు వేస్తాడు, రెండు నాలుగులున్నాయి అని ఒక కుమారునకు.
2: ఏమోయి, నీ చిత్ర విచిత్రమైన మాటలు నాకు ఎటు తోచటము లేదు. నీ యొక్క ఉల్లాసము లోపల ఎటువంటి హనుమానము లేకుండా నాతో విన్నవించండి.
1: అయినా ఉన్నదిగా చెప్పాలా ప్రధాని, నాతో నిజమో చెప్పమంటున్నావు.
2: అవును,
1: అందు కాబట్టి నేనైనా దాయకుండా చెప్తున్నాను. మా ప్రభు, మీరు దానాధర్మము పరోపకారం చేసిన వారు. మీరు ఒక ధర్మగది మహారాజు, ధర్మవతటి ప్రపంచములో సత్యవంతులు. కానీ మీ కడుపుయందున మీ గర్భవాసమందులో నాగశుడనగా సర్పరాజు జన్మించాడయ్యా.
2: దైవమా.

బాంధవ అపనరక్షక దీనదయాల, నాకు కుమారుడు జనం పొందినాడని నాతో ప్రతాని విన్నవించగానే 56 రారాజులకు పత్రికలు పంపాను. నా రాజ్యము లోపల అన్నదానము, భూదానము, గోదానము, వస్త్రదానము, సువర్ణదానము చేశాను. కాని నా గర్భవాసములో జనం పొందినది నాగశేషుడు.

0: ఎవరికి ఎవరు కర్తలు, ఎవరికి కుమారులు, ఎవరికి తల్లిదండ్రులు? ఈనాడైనా 84 లక్షల జీవులకు ఏ జీవి జననముందాది కాని నరులకు సర్పము జన్మించుట మహాపాపము కదా.
1: అవును ప్రభు.

0: సుందరాంగుడైన అష్ట ప్రతనుల లోపల శ్రేష్టమైన వాడైనా స్వామి నీవైనా ఖేదించుట తగదు. నీ కుమారునికి ఒక చక్కని వనితను చూసి కళ్యాణము చేస్తంటున్నాడు. కాని ఇది వారికే 56 రారాజుల లోపల తల వంచనైంది. మరలా ఆ యొక్క సర్పానికి లగ్నము చేసి ఆ యొక్క స్త్రీ పాపము మనము ఒడిగట్టుకున్నటం ఎలా?
1: స్వామి
0: సుందర ఆ మాట పలకకుండగా
1: మాట వినండి. నీవేనా ధరలో

0: సుందర.
1: మహాప్రభు,
0: నా దైవము ఆ నలినా సాంబవుడైన బ్రహ్మదేవుడు నా నుదుట ధర్మావతి ధర్మంగద మహారాజులకు నాగాశేషుడు జనన పొందాలని చెప్పి ఆ యొక్క నలిన సాంబవుడైన మా తలరా తల రాశాడు. కాని నీవేమని పలికావు?
1: అయినా చింతపడకు నువ్వండి, నేనేమన్నానంటే నీకు కుమారుడే జన్మించాడని 56 రాజులకి నా పత్రికల విషయాన నీ కుమారుడిని పెళ్లి చేస్తున్నానయ్యా. నేను తప్పకుండా
0: దుర్మార్గుడా. స్త్రీకి ఏమి ఆనందకరమోయి పసుపు కుంకుమ తన మాంగాల్యము తలలో పువ్వులు.
1: అవును,
0: అందుకని పరాయింటి స్త్రీని తీసుకుని వచ్చి ఆ పాపము ఒడిగట్టుటము మనకు భావ్యము కాదోయి. ఏ తాతలు చేసిన పాపము, ఏ తండ్రులు చేసిన పాపము, మేము చేసిన పాపము, ఈ జన్మముల మాకు నాగశేషుడు జననముందాడు. కానీ నీవు ఆ మాట మాని యథావిధిగా ఈ నాగసర్పాన్ని అయినా గాని ఒక బంగారు పెట్టెలో ఉంచి బుద్ధిగా ఉంచండు. ఈ సుమంత ఇదే

0: ఉన్నారు?
1: నా యొక్క నామమైన రత్రంగద రాజు అంటారు.
0: రత్రంగద మహారాజు,
1: రత్రంగద మహారాజును నా యొక్క నగరమైన మాణిక్యాపురి పట్టణము,
0: మాణిక్యాపురి పట్టణము
1: నా యొక్క భార్య అయిన రుచిరాంగి,
0: రుచిరాంగి
1: నేనైనా ఎన్నో పూజలు చేశాను గాని ఎన్నో నోములు వస్తే నాకు ఒక సంతాన ఫలం కలిగినది ఏక పుత్రిక నాకు.
0: అయితే నీకు కుమారులు లేరు గాని ఒక కుమార్తె కలిగి ఉన్నది. అంటే నీ కుమార్తె నామం ఏమంటున్నారు?
1: ఏకా పుత్రిక నా యొక్క కుమార్తె నామమైన సత్యావతి.
0: సత్యావతి ఒక కుమార్తె జన్మించాది.
1: సత్యావతి ఆ యొక్క బాలకులతో ఆటలు పాటలాడుకుంటూ కేలి విలాసం కొద్ది ఉంటారు. మా యొక్క మాణిక్యాపురి పట్టణము లోపల ఆ గ్రామాన్నైనా కన్నును రెప్పయ్యే విధము కాపాడుకుంటాదో ఆ గ్రామంలోనైనా ప్రజలను కూడా నేను ఆ విధము కాపాడు కాలకర్తను. ఇప్పుడైనా నేను సభను చేసి పురుషుని పేరు.
0: రత్నాంగద మహారాజు సభని కూర్చున్నాడు.
1: సభ చేయుదామా.

0: కనకమనగ బంగారు సింహాసనం వేసి
1: వేసి
0: సభలు రంభావు సిమేనకాతికలు తమా గంధర్వ కన్యలుగా పిలిపించి గయానంగా నృత్యముగా కావించగలను మా ప్రభు. సభలో యొక్క కూర్చుండి ఈ భీదా సాధల సత్ప్రజ యోగుల మునీంద్రులను ఒకే విధముగా మాత్రం కాపాడు.
1: సరే సరే రత్నంగ మహారాజు సభ కూర్చుని.

0: స్వామి మీరు ఎవరంటున్నారు? నీ నామధేయం?
1: మృదునామైన బ్రాహ్మణులు అంటారు, బ్రాహ్మణులు విప్రులనగా బ్రాహ్మణులు.
0: విప్రులు అంటే బ్రాహ్మణులు.
1: అవును.
0: బ్రాహ్మణుని యొక్క నామధేయము?
1: మా యొక్క నగరమైన కాశ్మీరాదేశము కనకాపురి పట్టణము పరిపాలించి మహారాజైన ధర్మం గల మహారాజు అతనికైనా చక్కని కుమారుడు జన్మొందినాడని చెప్పి మంత్రి కుడు నేనైనా వెళ్ళి ఆ యొక్క భుజంగ పుంగమునికైనా పెళ్లి చేసడానికైనా వచ్చి ఉన్నానయ్యా.
0: అదేనయ్యా, నేను సుగా పెళ్లి చేయవలనే వచ్చాను.
1: సరే సరే,
0: ఆ యొక్క అష్ట ప్రధానిగా వచ్చి ఉన్నాను మరి.

ధర్మంగద చరిత్ర యక్షగణము రెండో భాగము. బ్రాహ్మణుడు మంత్రి సత్యావతికి కళ్యాణము చేయటానికి వెళ్తున్నారు. చెప్పే కథనాయకుడు గజ్జల రాజేశ్వర్. గ్రామం మూటాపూర్. పరమేశ్, శ్రీనివాస్, శంకర్, చినరాజేశ్వర్, అమూర్తి, నటరాజ్, జి రవి, యాదమ్మ, శకుంతల.

ఇంతవరకు నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించి ధర్మంగత చరిత్ర చిందు యక్షగానం రెండవ భాగం విన్నారు. ఇప్పుడు విన్న ఈ కార్యక్రమాన్ని మీరు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఎల్టి మన పురాణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం రాత్రి 6:20 ప్రసారం అవుతుంది. మంగళవారం శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం వింటారు. జయనాథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన సామబాపురెడ్డి బృందం పాడిన నాగదారు భజనలు ప్రసారం అవుతాయి.

శ్రీ పోతులూరి వీరబ్రహ్మం మన గురురాయా, నీ చరణకమలము లివ్వు మాకు ప్రభురాయా అంటే సిద్ధపురుషుడైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని వేడుకోవడం జరుగుతుంది. గోవిందమ్మకు, అచ్చమ్మకు, దూదేకుల సిద్ధయ్య అంటే ముస్లిం అయినప్పటికీ కూడా అంటే సిద్ధ యోగులు అనేది శరీరంకు సంబంధం లేకుండా మన కులమతాలకు అతీతంగా ఈ యోగము చేసే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు ఆదరించడం జరుగుతుంది. వారికి జ్ఞానం అందించడానికి సిద్ధయ్యని, అలాగే వీరందరికీ జ్ఞానాన్ని అందించడానికి వందించావు సిద్ధపురుషుడా, అట్లాగే మా అందరికీ కూడా వీళ్లతో పాటు మాకు కూడా జ్ఞానాన్ని ఇవ్వవలసిందిగా ఈ యొక్క మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని వేడుకోవడం జరుగుతుంది.

ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో తలమడుపు చెందిన కొంటి ముక్కుల గోపీ బృందం పాడిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భజనలు ఇన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం తెలుసుకుందాం. బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింట ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1,19,000 మందికి అర్హులైన బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100% రాయితీతో అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు టీజీఓబి ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు.

మరొక సమాచారం. కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో మిగిలిన సీట్ల భర్తీకి 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తు ప్రక్రియ 30వ తేదీ వరకు ఉంటుంది. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10 నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నవోదయ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇంకో సమాచారం. హైదరాబాదులోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపాదికన లెక్చరర్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య 10 ఉన్నాయి. అందులో ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 2 పోస్టులు, మెకానికల్ ఇంజనీరింగ్లో 1 పోస్టు, మ్యాథమెటిక్స్ లెక్చరర్కి 1, కెమిస్ట్రీ లెక్చరర్కి 1 పోస్టు ఉంది, ఫిజిక్స్ లెక్చరర్లో 1 పోస్టు, స్కిల్ డెవలప్మెంట్లో 3 పోస్టులు ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఏ, బీటెక్, డిప్లొమాలో ఉత్తీర్ణులవ్వాలి. విద్యార్హతలు, షార్ట్ లిస్టు తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 28 సెప్టెంబర్ వరకు ఉంది. వయసు 65 ఏళ్ళు మించకూడదు. వెబ్సైట్ చిరునామా www.cipet.gov.in.

0: ఇంకో సమాచారం. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ ను ఐఐటి మద్రాస్ విడుదల చేసింది. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, కామర్స్, సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27వ తేదీ దాకా ఉంటుంది. మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 900 నుండి 1000 వరకు ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇతర అభ్యర్థులు 1800 నుండి 2000 వరకు ఫీజు చెల్లించాలి. ఇది ఈఎల్టీ విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. సమయం 7:05 వస్తుంది. మరికొంచెంసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తఫణి కుమార్. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని

0: సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్నాయి. వార్తల వివరంగా బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
1: देश के सभी किसानों का और कोऑपरेटिव सेक्टर से जुड़े हुए सभी लोगों का एक मांग था कि केंद्र में कोऑपरेटिव मिनिस्ट्री बने, मगर वो पूरा नहीं होता था. नरेंद्र मोदी जी ने कोऑपरेटिव मिनिस्ट्री बनाकर देश के ग्रामीण विकास, कृषि विकास और विमेन एम्पावरमेंट के लिए बहुत बड़ा कदम उठाया.
0: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలో కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడినైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్టంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81 సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 G77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత్ తరఫున ప్రకటన చేస్తూ, దక్షిణార్ధ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్దరించడం

0: ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, సంరక్షణ రక్షణ, అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈ రోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్ లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐజి నగోయ ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితమైన ఫైనల్ ఫోర్లో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలను భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రేపు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 26-27 తేదీల వారాంతపు సెలవులతో పాటు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెంటు చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్బంగా ఉచిత నెలవారీ పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్టంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సీఎస్ఐఆర్ 85వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను సీఎస్ఐఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ సీఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రచురించింది. ఈ పత్రిక విడుదల సీఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణల పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి, దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సర్వం ఎస్ఐఆర్ లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఓల్వల్ వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు ఇత్తనాలేసింది మొదలు పంట దిగుబడులు చేతికచ్చేదాక ఎసుంటి సాగు మెళుకువలు పాటించాలనో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు చెప్పే సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇది. ఇంకా మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం సుఖ ఇళ్లనే ప్రసారమవుతుంది. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కేఎల్ లెనిన్. ఇయలటి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో అనుకూలమైన ఉద్యాన పంటల ఎంపిక గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మల్లేష్తో ముచ్చట, అదైనాక రైతు అంతరంగంలో పత్తి కంది పంటల సాగు, మేకల పెంపకంలో అనుభవాలను గురించి సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన రైతు మెంతం శ్రీనివాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉన్నది. జిల్లాలో పలుచోట్ల వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో అత్యధికంగా ఉట్నూరులో 34.8 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో 26.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక అతి తక్కువగా బేలా మండలంలో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం, సాత్నాలలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 9 మండలాల్లో వర్షపాతమే నమోదు కాలేదు. ఇక రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటది. జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నరు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ రైతు బజార్లోని కూరగాయల ధరలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. టమాటా 30 రూపాయలకు కిలో, బెండకాయలు 30 రూపాయలు, పచ్చిమిర్చి 50 రూపాయలు, వంకాయలు 60 రూపాయల కిలో ధర పలుకుతున్నాయి. ఇవి ఆదిలాబాద్ లోని రైతు బజార్ కూరగాయల ధరలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడొక ప్రకటన.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదెలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 5551.
4: ఇది ఎవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
4: నిజంగా?
3: 16 నెలల నిజం.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 5551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇలాంటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినుండ్రి ఎల్నినో పరిస్థితుల్లో అనుకూలమైన ఉద్యాన పంటల ఎంపిక గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మల్లేష్తో ముచ్చట. గీ ముచ్చట పెట్టింది కే లెనిన్. పంటల దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో వాతావరణం ఒకటని చెప్పవచ్చు. ప్రస్తుతం నెలకొన్న ఎల్నినో ప్రభావంతో పంటలపైన కొంత ప్రతికూలమైన ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఈ ఎల్నినో పరిస్థితులను తట్టుకుని నిలబడే ఉద్యాన పంటలేమున్నాయి, రైతులు ఎలాంటి పంటలను ఎంపిక చేసుకోవాలి, మరి ఆ పంటల్ని ఎందుకు ఎంపిక చేసుకోవాలి అనే విషయాలను గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మల్లేశం గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మల్లేశం గారు.
5: నమస్కారం సార్.
1: ముందుగా ఈ సంవత్సరం ఉద్యాన పంటల మీద ఎల్నినో ప్రభావం ఎట్లా ఉన్నది, దాని గురించి చెప్తారా?
5: సార్, ఈ సంవత్సరము మనం చూస్తున్నాము మొదటి నుంచి కూడా, అంటే సీజన్ కంటే ముందు నుంచి కూడా ఎల్నినో ప్రభావం ఉంటుంది అని ప్రపంచవ్యాప్తంగా ఒక అలర్ట్ జారీ చేశారు. ఆ అలర్ట్ లో పాటుగానే మనం తదనంతరం రిజల్ట్ మనం ఆల్రెడీ చూస్తున్నాము. స్టార్టింగ్ లో తొందరగా వర్షం వచ్చినప్పటికీ కూడా తర్వాత ఒక వర్షానికి మధ్య గ్యాప్లు చూస్తున్నాము. చాలా రకాల పంటలో సోయింగ్ లేట్ చేయడం చూస్తున్నాము. ఒకవేళ సోయింగ్ చేసిన దాన్ని మళ్ళీ రీసోయింగ్ అంటే రెండోసారి కూడా పంట విత్తుకోవడం జరిగింది. అట్లాంటి ప్రభావాలు మనం చాలా చూస్తున్నాము. అదే టెంపరేచర్స్ కూడా, మనం మెయిన్ గా ఎల్లిన ఎఫెక్ట్ లో మనం టెంపరేచర్స్ కూడా సడన్ రైజ్ ఉంటుంది. తర్వాత ఈ రోజు వర్షం పడి రేపే మళ్ళీ టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. సో ఇలాంటి చాలా ప్రతికూల

0: పరిస్థితులు మనం వాతావరణంలో చూస్తున్నాము, మన ఆదిలాబాద్లో కూడా మనం డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎల్నినో ఎఫెక్ట్ అన్ని పంటల మీద ఉంది, అదేవిధంగా ఉద్యాన పంటల మీద కూడా కనిపిస్తూ ఉంది. ఈసారి దానికి తగ్గట్టే కొంతమంది కొంతవరకు మనం రైతులని సన్నద్ధత చేసినప్పటికీ కూడా పంటల ఎంపికలో రైతులు కొన్ని కొన్ని నియమాలు ఫాలో అవుతూ కొన్ని కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటూ వేసుకున్నారు. కొన్ని దగ్గరలో ఒక విధంగా చెప్పాలంటే ఉద్యాన పంటల సాగు కొంతవరకు తగ్గియడం జరిగింది. ఇది కొంచెం ప్రతికూలంగా మనం చూసుకోవచ్చు ఈ మన ఆదిలాబాద్కి. సో పంట అన్నప్పుడు పంట ఎవరైతే వేసుకున్నారో ఆ రైతులకి పంట అయితే పర్లేదు సార్, బాగానే ఉంది. ఉద్యాన పంటల వరకు అయితే అంత ఎక్కువ ఎఫెక్ట్ లేదు.
1: అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ పంటల ఎంపిక అనేది అత్యంత ప్రాధాన్యతమైన అంశంగా మారింది కదా, మరి ఎందుకు?
0: ఇక్కడ ఏంటంటే సార్, మనకు ఎల్నినో ఎఫెక్ట్ మనం అంటున్నాము, వాతావరణంలో మార్పులు. సో ఆ మార్పులు వర్షపాతం రూపంలో చూపిస్తుంది, మనకు టెంపరేచర్ రూపంలో చూపిస్తుంది. సో మనం ఏదైనా రెగ్యులర్ గా వేసుకునే పంటలు ఏవైతే ఉన్నాయో పంటకి మెయిన్ ఆధారము నీరు, తర్వాత వాతావరణం. సో మనం అధిక దిగుబడి తీయాలి అని అంటే ఈ రెండు మనకు అనుకూలిస్తేనే పంట బాగా వస్తుంది. సో అట్లాగా ఈసారి మనకు ప్రతికూల వాతావరణం ఉంటుంది అని కాన్ఫిడెంట్ గా తెలిసి కూడా దానికి తగ్గట్టుగా మనము పంటలను ఎంపిక చేసుకోవడం అవసరం. ఎందుకు అంటే ఒక పంటకి వ్యత్యాసం ఉంటుంది. నీరు అవసరం పడే విషయంలో కావచ్చు, తర్వాత ఆ మొక్క వేరుని ఎలాగా మనం భూమిలోకి తీసుకెళ్తుంది, ఎంత డెప్త్ నుంచి ఎంత లోతు నుంచి మనం నీరు మొక్క లాక్కుంటుంది, తర్వాత మొక్క యొక్క జీవక్రియ రకరకాల ప్రక్రియలు తక్కువ నీటిలో ఎలా చేసుకుంటుంది, అసలు దాన్ని బట్టి మనము పంటలు ఎంచుకోవాలి. ఇదొకటే కాదు, ఇంకొన్ని కూడా అంశాలు ఉంటాయి. మనకిప్పుడు దేనికోసం మనము పంట పండిస్తున్నాము, ఆకు కోసమా, లేదంటే పువ్వు కోసమా, లేదా పచ్చికాయ కోసమా, లేదంటే పండిన కాయ కోసమా, అట్లా. సో దాన్ని బట్టి కూడా మనము పంటల ఎంపికను మనం చేసుకోవాల్సి వస్తుంది. దానికి తగ్గట్టుగానే మనకు నీటి అవసరం కూడా మనకు మొక్కలకు ఉంటుంది.
1: అయితే ఇప్పుడున్న ఈ ఎల్నినో పరిస్థితుల్ని తట్టుకోవాలంటే ఏ ఉద్యాన పంటల్ని ఎంపిక చేసుకోవాలి రైతులు?
0: ఇప్పుడు మనం జనరల్ గా ఉద్యాన పంటలకు వచ్చేసరికి సార్, మనము జనరల్ గా మనం అన్ని పంటలతో మనం పోల్చినప్పుడు ఫస్ట్ నుంచి కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ అని రైతులను మనం ప్రోత్సహిస్తూ వస్తున్నాము. దాంట్లో మెయిన్ గా మనం ఆల్టర్నేట్ పంటలుగా మనం ఉద్యాన పంటలను చూపించుకుంటూ వస్తున్నాము. సో దీంట్లో ఉద్యాన పంటలని ఎందుకు అంటున్నాము అని అంటే నీటిని ఇలాంటి మనం ప్రతికూల వాతావరణం, ఇది ఒకటి ఎల్లినో అని ఒకటే కాదు, పొద్దున ఇంకా రకరకాల సిచ్యువేషన్స్ కూడా మన వాతావరణంలో క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. నీరు విషయంలో కావచ్చు, టెంపరేచర్స్ విషయంలో కావచ్చు. సో ఇవన్నీటిని తట్టుకోవాలంటే మనం ఉద్యాన పంటలని చెప్తున్నాము. సో ఉద్యాన పంటలు ఎందుకు అని అంటే దీంట్లో మనం ఉద్యాన పంటలని కొన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు సార్. ఉద్యాన పంటలు అంటే మనకు పెరినియల్స్ అంటే బహువార్షికాలు ఉంటాయి. మనకు ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు, కొన్ని రకాల వెజిటేబుల్స్, మనకు మునగ గాని కరివేప గాని ఇలాంటి బహువార్షిక పంటలు కావచ్చు, తర్వాత ఏకవార్షిక పంటలు కావచ్చు, తర్వాత స్వల్పకాలిక పంటలు కూడా మనకు ఉన్నాయి. సో ఇదేంటంటే దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఎలాంటి పంటలని చూసుకున్నప్పుడు మనకు పండ్ల తోటలు తీసుకోవాలి సార్. పండ్ల తోటలను మనం ఎందుకు సజెస్ట్ చేస్తాము ఈ పరిస్థితులు తట్టుకోవడానికి అన్నప్పుడు, మనము ఏకవార్షిక మొక్కలు గానీ స్వల్పకాలిక పంటలు ఏవైతే ఉన్నాయో వాటి వేరు వ్యవస్థ అనేది పై వరకే స్టిక్ అని అయి ఉంటుంది, అంటే పైన వరకే ఉంటుంది. సో అప్పుడు నీటు కొంచెం నీళ్ళ మనకు తక్కువ అయినా కూడా మొక్క ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. అదే బహువార్షికాలకు వచ్చినప్పుడు మనకు వేరు అనేది మనం డెప్త్ లోకి తీసుకుపోతుంది. ఒక నెల రెండు నెలలు మనకు నీళ్ళలో బ్రేక్ వచ్చినాక కూడా మనము పంట నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనం మెయిన్ గా చూస్తే ఇంకా దాంట్లో కూడా తట్టుకునే మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు పండ్ల మొక్కల్లో కూడా రకాలు ఉన్నాయి మనకు. సో దాంట్లో ఎక్కువ నీటి ఎద్దడిని తట్టుకుని పెరిగే పండ్ల మొక్కల్లో మనకు మెయిన్ గా చూస్తే జామును, మనం నేరేడు అంటాం కదా, నేరేడు పంట, అల్ల నేరేడు పంట కావచ్చు, తర్వాత మనకి ఉసిరి పంట లాంటిది కావచ్చు, తర్వాత కొంతవరకు మనకు చింతా పంట లాంటి, చింతను కూడా మనము కమర్షియల్ గా సాగు చేయొచ్చు, మన వాతావరణానికి చాలా బాగా వస్తుంది, అలాంటి పంటలు కావచ్చు. తర్వాత ఇంకా మనము ఇంకొంచెం తట్టుకొని అంటే ఇంకా కొంచెం అటు ఇటు ఉన్న పంటలు చూసుకుంటే మనకు మామిడి కావచ్చు, తర్వాత జామ కావచ్చు, తర్వాత దానిమ్మ కావచ్చు. సో ఇట్లా ఇలాంటి పంటల్ని మనము బహువార్షిక పంటలు, ఉద్యాన పంటలు అంటాము. ఇవి మనం కొంచెం నీటి ఎద్దడిని తట్టుకొని మనము పంటలు పండించే అవకాశం ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు మనకు రైతులు ఎఫెక్ట్ కావడానికి అవకాశం తక్కువ ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ ఎల్నినో పరిస్థితుల్ని తట్టుకోవడానికి రైతులు ఎలాంటి ఉద్యాన పంటలు ఎంపిక చేసుకోవాలి అనే దాని గురించి చెప్తూ కొన్ని రకాల పంటల గురించి చెప్పింది కదా, మరి ఈ పంటల్ని ఎంపిక చేసుకోవాలంటున్నారు, మరి ఎందుకు వీటిని ఎంపిక చేసుకోవాలి?
0: ఇంతకుముందు కొంచెం బ్రీఫ్ చెప్పాను కదా సార్ ఎందుకు అన్నదానికి. మనకు ఈ పంటలకు ఫస్ట్ మనము డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బహువార్షిక పంటలు అన్నాం కదా, బహువార్షిక పంటల్లో వేరు వ్యవస్థ లోపలికి ఉంటుంది, అది ఒక పాయింట్ మనం ఆల్రెడీ చెప్పినాము. సో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రెండోది కొన్ని ఇంకా కొన్ని రకాల పంటలు కూడా నేను చెప్పదలుచుకున్నా. దాంట్లో ఏంటంటే ఆకుకూరలు. సో మనం ఇలాంటి పరిస్థితుల్లో మనకేందంటే ఉన్న నీటిని తక్కువ నీటిని మనము వినియోగించి మనకు అవైలబుల్ ఉన్న నీరు, కొంతమంది రైతులకు నీరు కూడా ఉంది, మనం పంట వేసుకోగలుగుతామన్న రైతులకు కూడా తక్కువ టైంలో తక్కువ నీరుని వాడుకుంటాం.

0: ఉంటూ ఎక్కువ అంటే దిగుబడిని తీసుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు మనకు విత్తనం వేసినప్పటి నుంచి మళ్ళా మనం కాయ దింపి మళ్ళీ చేసేసరికి చాలా టైం పడుతుంది. సో అది ఆ టైం సేవ్ చేయడానికి కొన్ని రకాల ఆకుకూరలు మనకు అనుకూలం సార్. మనం తక్కువ టైం తక్కువ వాటర్ తోటి మనం తక్కువ టైంలోనే పంట తీసుకోవచ్చు. ఒకవేళ అనుకోకుండా వాటర్ ఇవ్వలేని పరిస్థితి వచ్చినా కూడా రైతుకు నష్టం అనేది తక్కువ జరుగుతుంది. సో ఇలాంటి పంటలని మనము ఉద్యాన పంటల కింద ఇలాంటి పంటల వైపు వెళ్ళాలి. సో ఎలాంటి పంటలు వేసుకోవద్దు అని అంటే నీళ్లు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అన్నప్పుడు కొంచెం పంట వ్యవధి ఎక్కువ పంటలను చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. సో మనం జనరల్ గా చెప్తుంటాము ఉద్యాన పంటలు ఏదైనా కూడా నీటి సోర్స్ ఉన్న రైతులు వెళ్ళమని చెప్తున్నాము. సో అది కూడా ఈసారి పరిస్థితుల్లో నీటి సోర్స్ ఉన్న రైతుల్లో కూడా బోర్లు కొంచెం అడుగంటే అవకాశం ఉంటుంది. సో ఉన్న వాటర్ ని మనము సమర్థవంతంగా వాడుకోవాలి అని అంటే కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉన్న పంటలు వేసుకుంటే ఉద్యాన పంటల్లో కూడా రైతులు మంచి అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ పంటలు ఎంపిక చేసుకున్నాక ఈ పంటలు వేసుకునేటప్పుడు రైతులు ఎలాంటి మెళుకువలు పాటించాలో కొన్ని సూచిస్తారు?
0: అయితే మనకు ఎల్నినో లాంటి పరిస్థితుల్లో మెయిన్ గా మనకి ఇది ఒకటే కదా సార్, రేపొద్దున మనం టెంపరేచర్స్ ఇంకా తగ్గడం కూడా చూసుకోవచ్చు, ఎప్పుడైనా చలి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నీటి లభ్యత కూడా తక్కువ ఉంటుందని మనం చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ పంట వేసుకునేటప్పుడు ఉద్యాన పంటలో ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న గవర్నమెంట్ సబ్సిడీస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. వినియోగించుకొని దాంట్లో ముఖ్యంగా వినియోగించుకోవాల్సిన విషయం ఏంటంటే స్కీమ్ ఏంటంటే సూక్ష్మ సేద్యం, అంటే మన దీంట్లో ఏమంటామంటే మైక్రో ఇరిగేషన్ అంటాము ఇంగ్లీష్ లో, వీటిని డ్రిప్ ఇరిగేషన్ అంటాము. డ్రిప్ లాంటి ఒక టెక్నాలజీ సాంకేతికతను వాడుకోవాలి రైతులు, సమర్థవంతంగా వాడుకోవాలి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే సార్, దీని బెనిఫిట్ ఏంటంటే ఏదైతే తక్కువ వాటర్ ఉందో నీరుందో ఆ తక్కువ నీరుని సమర్థవంతంగా వాడుకొని ప్రతి చెట్టు చెట్టుకి నీరు అందిస్తుంది, నీరు వేస్ట్ వృధా అనేది లేకుండా చేస్తుంది. తర్వాత ఇదే కాకుండా తక్కువ నీరున్న రైతులు కూడా కొన్ని రకాల ఇంకో రెండో రకమైన స్కీము మనం ఫామ్ పాండ్స్ అంటాం. సో ఫామ్ పాండ్ నీటి కుంటలు, సో నీటి కుంటలు వ్యవస్థని కూడా సబ్సిడీని సమర్థవంతంగా వాడుకుని ఒక షీట్ వేసుకుని ఉన్న కొంచెం వాటిని వాటర్ ని ఒడిసి పట్టుకుని దానికి మనము ఈ డ్రిప్ను అనుసంధానంగా చేసుకుంటే రైతులకు నీటి ఎద్దడి లేకుండా పంటని మనము సాగు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మూడో అంశం ఏంటంటే ఎలాంటి జాగ్రత్తలు అంటున్నారు కాబట్టి ఇంకో అంశం ఏంటంటే మనం ఏదైతే వాటర్ చెట్టుకి ఇస్తున్నామో ఆ వాటర్ తొందరగా ఆవిరవ్వకుండా చూసుకోవాలి. అంటే కొన్ని రకాల మనకు ప్రాక్టీసెస్ ఉంటాయి పంట పెంచేటప్పుడు, మనకి ఏమంటాం అంటే మల్చింగ్ అంటాము. నేచురల్ ఫార్మింగ్ లో అయితే మనం జనరల్ గా మనము పంట వ్యర్థాలు కావచ్చు, మనం పంట నుంచి తీసిన కలుపు లాంటిది కొంచెం డ్రై చేసి మళ్ళీ ధాన్యం పంట మీద మొదళ్ళ దగ్గర పంట దగ్గర కప్పడం కావచ్చు, లేదు అంటే ఆకు లాంటిది మనము నియర్ బై ఒడ్ల నుంచి అక్కడ చేదన్న ఆకు కలెక్ట్ చేసి ఆకును కూడా పంట మీద అంటే బెడ్ల మీద భర్చడం కావచ్చు. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న ప్రాక్టీసెస్ ద్వారా మనము నీటి అవసరాన్ని పంటకి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒకటే కాదు, ఇట్లాంటి ప్రాక్టీసెస్ మనకి ఎలా బెనిఫిట్ చేస్తాయి అంటే టెంపరేచర్స్ ని మనం స్థిరీకరిస్తాయి. ఇప్పుడు మన ఎల్నినో కండిషన్స్ లో సడన్ గా టెంపరేచర్ రైజ్ అవ్వడం కూడా జరుగుతుంది, ఆ తర్వాత సడన్ గా వచ్చినప్పుడు ఎక్కువ వర్షం రావడం జరుగుతుంది, తర్వాత కొన్ని రోజులు వర్షం లేకుండా ఉండడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితులను తట్టుకోవాలి అంటే ఇలాంటి మల్చింగ్ లాంటివి ఏమైతాయంటే నీటిని ఆ తర్వాత భూమి టెంపరేచర్ ని మనం సాయిల్ టెంపరేచర్ ఆర్ రూట్ టెంపరేచర్ అంటాము, రూట్ దగ్గర ఉండే టెంపరేచర్ అనేది పంట ఎదుగుదలకి చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. సో దాన్ని స్థిరీకరించడానికి ఇలాంటి మల్చింగ్ మెటీరియల్ అనేది హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మనము ఇంకా కొన్ని రకాల పద్ధతులు మనము పరిశీలించినప్పుడు ఇలాంటి ఎల్నినో పరిస్థితులకి ప్రూనింగ్ అంటాం కొన్ని రకాల పంటలకి. సో కొన్ని రకాల పంటలకి ఈ ప్రూనింగ్ అనే ప్రక్రియను సమర్థవంతంగా చేసుకోవాలి. సో అట్లా చేసుకుని మనం లీఫ్ బ్యాలెన్స్ అట్లాంటి వాటిని మనము కరెక్ట్ గా చేసుకుంటే కూడా మనము నీటి ఎద్దడిని తట్టుకుని పంటల్ని బాగా పెంచడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా సంతోషం మల్లేష్ గారు. ముఖ్యంగా ఈ ఎల్నినో పరిస్థితుల్లో అనుకూలమైన ఉద్యాన పంటలు ఏమున్నాయి, రైతులు వేటిని ఎంపిక చేసుకోవాలి, అలాగే ఈ పంటల్ని వేసుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెళుకువలు పాటించాలనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి ఎవరైతే ఆసక్తి ఉన్న లేదా ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెప్పిన ఈ జాగ్రత్తలు మెళుకువలు పాటించి ఈ పరిస్థితుల్ని అధిగమించి తమకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని వివరాలని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థాంక్యూ సార్.
1: ఇప్పటిదాకా మీరు ఎల్నినో పరిస్థితుల్లో అనుకూలమైన ఉద్యాన పంటల ఎంపిక గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మల్లేష్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం ఇది. ఇయలటి రైతు అంతరంగంలో పత్తి కంది పంటల సాగు, మేకల పెంపకం అనుభవాలను గురించి సాత్నాల మండలం సైదుపూర్ గ్రామ రైతు మెంతం శ్రీనివాస్ పంచుకుంటారు. వీరితో ముచ్చటపెట్టింది యు దినేష్.
3: మెంతం శ్రీనివాస్ గారు, మీకు నమస్కారం అండి.
4: నమస్కారం.
3: మీకు వ్యవసాయ భూమి ఎంత ఉంటుందండి?
4: నాకు 3 ఎకరాలు సార్.
3: 3 ఎకరాలు.
4: మరి కౌలు కొట్టాలి.
3: కౌలు ఎంత తీసుకుంటారు మీరు?
4: కౌలు మంచిగా ఉంటాయి, 20 ఎకరాలు దాకా ఉంటాయి.
3: 20 ఎకరాల భూమి కౌలు తీసుకుని సాగు చేయాలని ధైర్యం ఎట్లా వచ్చింది మీకు?
4: అట్లనే సార్, ఏం చేస్తావు ఇక, మరి మన జీవన సాగు కావాలి కదా. ఇప్పుడు మనకు ఆ 3 ఎకరాల మీద కట్టుకుంటుంది సార్, నిండది కదా.
3: నిండది
4: మరి.
3: కాబట్టి ఏం కౌలు ఉన్నది? అది
4: ఎకరకు 15,000-12,000 ఉంటుంది.
3: నీళ్ళ భూమి?
4: నీళ్ళ తిన్నది ఇట్లా పడి తీసుకుంటాం.
3: ఇట్లా ఎన్ని కౌలు భూమి సాగు చేయబట్టి మీరు?
4: జింద వెళ్ళిపోయింది పూర్వం అది.
3: మరి కొనుక్కోవాలా ఆలోచన రాలేదా? మళ్ళా
4: ఏం కొనుక్కుంటా సార్, ఇక 3 ఎకరాల ఏం జీవన సాగు తాగుతుంది, మనం పొట్టకు తింటామా కొనుక్కుంటామా?
3: ఆ 3 ఎకరాలు మీరు కొన్నారా, మీ తండ్రి కొనిచ్చిండు?
4: మా తాతల నుంచి.
3: ఇప్పుడు కొనేటట్లేదు భూమి?
4: ఇప్పుడు కొన్నారా? అది ఇప్పుడు పొట్ట గడుచుడే మెండున్నది.
3: 3 ఎకరాల భూమి ఉన్నది మీ ఊర్లో, ఎవరిని అడిగినా గానీ ఇట్లా మెంతం శ్రీనివాస్ గారు మంచి పెద్ద కాస్తకారు అంటుంటారు. ఏమి ఎట్లా చేస్తారు వ్యవసాయం?
4: కౌలు చేసుకుంటే, అప్పు సప్పు తీసుకుంటే చేస్తుండే సార్, మరకేం లేదు.
3: మరి పంట పండకపోతే ఇబ్బంది అయితే ఆలోచన రాలేదా మీకు?
4: ధైర్యం కావాలి సార్, ధైర్యంతో గట్టి ధైర్యం చేసి చేయబడుతుంది, కాలుష్యం పెద్దగా చేయబడుతుంది.
3: మీ ధైర్యం మీ కష్టమే
4: అంతే మరి సార్. కష్టపడితేనే మరి వేరే ఊర్ల మీద ఆధారపడితే మనకేమో ఇష్టం తోడమిన్నారు, మన మనది కష్టం మనకి.
3: ఎంత మంది వ్యవసాయం చేస్తారు మీ ఇంట్లో?
4: ఇద్దరం చేస్తాం.
3: అయితే 15 ఎకరాలలో మొత్తం పత్తి పెట్టేసి? వేరేది ఏం లేదు. సోయాబీన్ ఏం లేదు?
4: సోయాబీన్ ఏం లేదు. పత్తి కంది.
3: పత్తి మీద పత్తి ఎన్ని ఇళ్ళు పెట్టాలి మీరు అట్లా?
4: మస్తు ఎన్లే సార్. ఇప్పుడు మా కౌలు కొట్టి సోయాలు పోసుకున్నామంటే సార్, మా అక్కడ సోయా రాదు, దిగుబడి దిగది. ఈ పత్తి ఏమున్నది, 8 క్వింటల్ 10 క్వింటల్ పడుతుంది ఇక. అట్లా
3: ఎకరానికి 10 క్వింటల్ పడుతుందా?
4: పత్తి
3: ఎన్నిసార్లు అడుగు మందులు వేయాలా దానికి?
4: దానికి అట్లా ఉంటే 3 వేయాలా 4 వేయాలా 3 సార్లు అయితే పక్కయ్యా.
3: ఇప్పటిదాకా ఎన్నిసార్లు వేసి?
4: 3 సార్లు.
3: ఇంకోసారి ఏపడుతుంది?
4: ఉంటే వేసుడు, లేకుంటే ఏం లేదు.
3: అంటే వర్షాలు ఉంటేనా?
4: వర్షాలు ఉంటాయి.
3: నిరుడు బాగా వర్షాలు పడ్డాయి, నిరుడు వేసిండ్రా?
4: నిరుడు 4 సార్లు అయింది.
3: 4 సార్లు ఇయ్యుడు కూడా వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా?
4: మంచిగా ఉంటుంది సార్. కానీ ఇప్పుడు వర్షం మొన్నటి కాడికి లిస్ట్ అట్ట దీని వద్దు, వర్షాలు లేకుండే
3: పడ్డా మంచిగా పడ్డది. ఇటు వర్షం
4: మొన్న 2 వర్షాలు పడుతుంది, మీ వద్దు వర్షాలు లేకుండే ఎండిపోయేట్టు అయిపోయింది మొన్నటిదాకా.
3: ఈడికి వెళ్ళి వర్షాలు లేకపోతే పంటలు వెళ్తాయా?
4: ఇక ఎల్లుడు ఏమి గంతే సార్, ఇప్పుడు నీళ్ళు లేకుంటే అదే పరిస్థితి. ఏముంటది
3: నీళ్ళు లేకుంటే ఎల్లుడు కష్టం.
4: కష్టమే సార్. 10 క్వింటల్ అయ్యేది, 5 క్వింటల్ అవుతుంది, అంతకన్నా ఎక్కేం కాదు సార్.
3: పత్తి ఇప్పుడు ఎట్లా ఉంది, ఎంత పెరిగినది పత్తి?
4: ఇంత ఎంత ఉన్నాయి సార్?
3: అంటే ఒక నడమంటుందా?
4: నడమంటలే చిన్నగా ఉన్నాయి.
3: చెట్టుకు ఒక 10 కాయలు ఉన్నాయా?
4: ఆయన చెట్టుకు ఆయన లేకుంటే ఏం లేదు. ఇక మొన్నదాకా వర్షాలు లేకుండే కదా, ఇక వర్షాలు ఉన్న పట్టి ఇదివరదాకా 10-20 కాయలు అవుతుంది. ఇవి కొంచెం కష్టపడినది. ఇవి
3: వర్షం బాగా పడితే మురిగిపోతాయి అవి కూడా.
4: ఇక వర్షం ఏం సార్, వెళ్ళిన పాపలం వెళ్ళిన పాపలం చెప్తున్నది, ఇక ఏం తెలియదు. ఇక
3: ఇప్పుడు వర్షం పడితే పోపు, పడకుంటే పోపు.
4: వర్షాలు అది కాదు కదా సార్, ఇప్పుడు దీపావళి దాకా వర్షాలు కాను, దసరాల దాకా.
3: ఈ పత్తి పంట ఏ రాలికి రావాలంటే ఇంకెన్ని రోజులు టైం పట్టాలి?
4: 2 నెలల దాకా.
3: 2 నెలలు కావాలి?
4: 2 నెలలు.
3: 2 నెలల దాకా పత్తి వాళ్ళు కదా,
4: వీడ వాళ్ళతో సార్. ఇప్పుడు వెనక పడ్డాయి కదా సార్, వర్షాలు లేక.
3: ఎన్నిసార్లు కలిపించిండు?
4: 2-3 సార్లు అయింది సార్.
3: ఇంకోసారి కలబడతా అవసరం లేదు.
4: ఇంకా కలదం పడితే బాగా గడ్డి.
3: ఎన్ని మందులు ఎన్ని కొట్టిండు ఇప్పుడు దాకా?
4: 4 తీసుకెళ్ళాలని.
3: ఇంకా 4-5
4: అయితాయా? ఇంకా 4-5 అయితే.
3: అంటే 10 సార్లు మందు కొట్టానా పత్తి వెళ్ళాలంటే?
4: 10 కాల 15 కాల సార్.
3: ఇట్లా కైకిలో కొడతారా? మీరు కొడతారా?
4: కైకిలు ఉంటారు, మేము దొరకనప్పుడు మేము కొట్టుకోవాలి.
3: వేసుకుంటావు ఇప్పుడు డబ్బు వేసుకుని కొడతావా?
4: కొట్టుడే సార్, కొట్టనే పడుతుంది. ఏం చెప్తాం మరి,
3: ఇప్పుడు ఏం పనులు నడుతున్నాయి చేయాలి?
4: మందులు కొట్టాం సార్.
3: ఇప్పుడు కొట్టం కొట్టం ఆనబడ్డది అనుకో,
4: ఆనబడితే బంద్ చేసేచ్చు.
3: ఇట్లా మొగులు ఉంటే కొడతారా?
4: నిన్న కొట్టినాము, వర్షం వచ్చింది, మరో ఇటు సైడ్ వచ్చినాము.
3: ఇటు సైడ్ వచ్చింది
4: మరో ఇలా పోలే.

0: పొగమంచు పడుతున్నట్టుంది,
1: పడుతుంది సార్.
0: మరి ఎట్లా ఇస్తారు పొగమంచు నుంచి పత్తిని తెగుళ్ళు వస్తాయి?
1: దానికి మన తట ఏమన్నా సార్ చేసేది, ఏమన్నా మందులు బిందులుగా కొడితేనే పొగమంచు పడితేనే పంటలు అంటూ కష్టమే.
0: తొగరి ఎట్లా ఉన్నది మరి ఇప్పుడు?
1: తొగరి మంచిగా ఉన్నది, కాతలే పోతలేదు ఇప్పుడు, కానీ మంచిగా ఉన్నది ఇప్పటికి.
0: పొరక పొరక పెరిగి ఉంటది,
1: పొరక పొరక పెరిగింది.
0: కాత కాస్త ఇంకా నిలబడుతుందా? నిలబడుతుంది,
1: దసరా దాకా వస్తుంది.
0: అది తీసినాక అప్పుడు మీరు వేరే పంట వేస్తారా?
1: వేరే పంట. ఆ నీళ్లు ఉంటాయి సార్, నీళ్ళు లేకుంటే ఏం లేదు.
0: ఎన్ని ఎకరాలకు నీళ్లు ఉన్నది మీకు?
1: 10 ఎకరాల దాకా ఉన్నాయి.
0: 10 ఎకరాలు రబీ వేస్తారా మీరు?
1: ఏమో 4-5 ఎకరే పడతాయి కాలగా సార్, ఎండలకి ఏడైతే నీళ్లు చాలాయి. అట్లా 4-5 ఎకరే వేసుకోవాలి.
0: బోర్ ఉన్నదా?
1: బోర్ లేదు, కవళ్ళు సెంటర్ ఉన్నది.
0: మీ సొంత భూమిలో లేదు?
1: లేదు.
0: ఎందుకు బోర్ వేసుకోలేకపోయా మీ సొంత భూమిలో? మరి
1: పడాయి సార్, నీళ్ళు పడాయి మాకై, గల్లా పడతాయి. బోర్లు వెళ్ళే వాటిగా మాకు ఒకటి వేద్దామంటే గల్లాతో మొత్తం కూలిపోతుంది.
0: బోర్ సైకిల్ ఎట్లున్నాయి ఇప్పుడు?
1: 500.
0: ఒక మనిషికి 500, ఆడి మనిషికి?
1: ఆడి మనిషికి 250.
0: పత్తి రంగు ఎట్లు ఇస్తారు ఇక్కడ కైకిళ్ళు?
1: పత్తి రంగు అయ్యా ఒక్క తీరంగా ఉండదు సార్, 7 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు ఇస్తారు. ఇక నాకు నీకంటే దొరకపోతలు, ఇక ఆటోలో వచ్చి తీసుకుపోతే మేము ఏం తీస్తామంటే అటే పోతలు. ఇక మన ఆగిపోతే మనం ఎందరుంటే అదని ఏర్పించుకున్నాడు. ఇక ఊళ్ళోదని బయటనే ఎక్కపోతలు మంది, ఇక 10-12 ఉందంటే అటే పోతాం. ఈ వ్యవసాయం బాగా కష్టం సార్, ధైర్యం గట్టిగా వేసి పని చేసుకుంటేనే అయితే వ్యవసాయం లేని కాదు.
0: కూరగాయలు సాగు చేసుకోరా మీరు?
1: ఇంటికోసం చేసుకుంటాం తోడు.
0: అమ్మేటట్టు లేవు అవి?
1: అమ్మేటట్టు లేదు.
0: ఈ మేకలు బాగా కనబడుతున్నాయి, ఎన్ని ఉన్నాయి మేకలు?
1: అంటే
0: అవి మందలు కొట్టిస్తారా మీరు ఇంట్లో?
1: ఖాతాకు పెట్టిస్తా సంవత్సరం ఖాతాకు.
0: మేకలు పెంచాలని ఆలోచన ఎందుకు వచ్చింది మరి?
1: కొంచెం తోడు ఉంటే నేను సార్ అన్నట్టుగా పెంచుకున్నాడు.
0: ఎన్ని ఏళ్ళ పెంచబట్టి?
1: అట్లా మస్తు ఏళ్ళ 10-15 ఏళ్ళయా, 1-2 దాకా అని, 2-3 ఏళ్ళ దాకా పెంపు చేసినాం అంటే మంచిగా అయితే.
0: మీరు సౌకర్ దగ్గరకు అవసరం పడదచ్చు మరి మీకు?
1: మాకు 3 ఎకర్లలో ఏం పైసలు మిగిలితే సార్?
0: ఎందుకు మీకు మేకలు అమ్మేసుకొని మీకు పెట్టుబడి పెట్టుకోవచ్చు కదా.
1: మేకలు అంటే సార్ ఏమున్నది, 2-3 ఏళ్ళు మేపితేనే అవి ఒకదానికి ఒకటి అయితేనే అవి ఒక పది డబ్బులు వస్తాయి.
0: ఇప్పుడు 25 మేకలు ఉన్నాయి కదా, ఏడాదికి 3-4 అమ్మేసుకునే నీకు పెట్టుబడి వెళ్ళిపోతుంది.
1: వెళ్ళదు సార్, లక్షల పెట్టుబడి ఉంటుంది కదా వ్యవసాయంకు. ఏమన్నా ఇంత అంత కాదు, కవలు ఇవ్వాలంటేనే 3-4 లక్షలు కవలు ఇవ్వాలి సార్. కాయకూరలకు 2 లక్షల ఖర్చు అవుతాయి, కాయకూరలు ఆడవాళ్ళకు 1 లక్ష రూపాయలు.
0: ముందే ఇస్తారా పంట వెళ్ళినా కవలు పైసలు?
1: ముందే ఇవ్వాలి సార్.
0: ఎన్ని లక్షలు ఇస్తారు మీరు సౌకర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలంటే?
1: దానే పడితే 10-15 లక్షల దాకా.
0: దానికి చారణ పడ్డా?
1: చారణ పడి.
0: ఇప్పుడు ఈ మేకలకు ఏమేమి రోగాలు వస్తాయి?
1: అన్ని రోగాలు ఉంటాయి కానీ అవి మెడికల్ కింద కొనకొచ్చుకుంటే ఇస్తాం. ఇక
0: మీరే ఇస్తారా, డాక్టర్ వస్తాడా?
1: మేము ఏమాత్రం ఆయన సాధ్యమైన మేరకు అడిగి ఇస్తాము, లేకుంటే వాళ్ళు డాక్టర్లు వస్తారు. ఈవిడైతే ఏ డాక్టర్ వస్తలేదు, వాళ్ళు వస్తలేదు. ఈవిడ టీకాలన్నీ లేని లేవు. ఇవి
0: ఏమన్నా చనిపోయిన మేక అమ్మేసాడైనా? పారేసాడైనా?
1: పారేసాడు. దాన్ని ఓడిస్తుంటారు.
0: అట్లా పోతులు అమ్మేస్తారా?
1: పోతులు అమ్మేస్తా.
0: మేకలు ఉంచుకుంటారు?
1: మేకలు.
0: ఒక మేక సంవత్సరానికి ఎన్నిసార్లు ఇంటుంది?
1: 2 సార్లు ఇంటుంది.
0: ఈయన 2-3 నెలలకు గడుతుంది మేక. ఆ పిల్ల మళ్ళీ ఏడాదికి ఇంత మళ్ళా పుట్టిన పిల్ల
1: దానికి వెళ్తూ ఉన్నట్టు మంచిగా ఉంటున్నట్టు. ఇక మేత మంచిగా ఇప్పుడు ఆవిడకి అరుచుకున్నట్టు ఉంటే ఇంతది.
0: ఈ మేకలు ఇక రోజు కొట్టాలి దూరం కొట్టేస్తారు? కట్టేసి లేదు.
1: కట్టేసి లేక కొట్టాలి.
0: ఏమన్నా మేత చేస్తారు వీటికి? ఇంకా
1: మేత పెడితేనే ఆడలు ఎమ్మేస్తాయి.
0: పిల్లలకు కూడా లేదా?
1: పిల్లలకు తెచ్చేస్తాడు. ఇక
0: ఏం తీసుకొచ్చేస్తారా వీటికి?
1: తీగలు బీగలు శాల కింద తెచ్చేస్తాం.
0: రోజు ఒక మోపు తెచ్చుడు?
1: తెచ్చుడు.
0: ఎప్పుడు ఒక 10 పిల్లలు ఉంటాయా?
1: ఒక 4-5 పిల్లలు ఉంటాయి. ఇప్పుడు
0: కొంతమంది రైతులు ఏం చేస్తారంటే పత్తి పండిస్తూ కూరగాయలు పండిస్తారు. మీరు పత్తి పండిస్తూ మేకలు పెంచుతున్నారు, అంటే అక్కడ కూరగాయలు పంట పెట్టుబడికి పనికిస్తున్నాయి. మీకు మేకలు పంట పెట్టుబడికి పనికిరావా?
1: పనికిస్తాయి కానీ సరే, యాక మేకలు ఉంటే 40-50 సనుకులు ఉంటే ఒక 10 సనుకులు తీసేస్తేనే మనకు ఇదైతుంది.
0: ఒక మేక సంవత్సరానికి 2 సార్లు ఇంతున్నప్పుడు 2 నెలలు ఇప్పుడు 50 దాటిపోతాయి కదా.
1: నీరుడు చచ్చిపోయినా సార్? మాల సార్, 20 సన్నుల దాకా
0: చచ్చిపోయినాయి.
1: వర్షాలతో?
0: వర్షాలతో అయిపోతాయి అవి.
1: వర్షాలతో బీమార్ వస్తాయి కదా సార్?
0: ఎంత
1: హెచ్చగుంచినా అది డొబ్బ రోగం వచ్చిందంటే ఆగాయవి పోయి.
0: ఏం సంపాదించినా ఇప్పుడు దాకా ఈ వ్యవసాయం చేస్తూ?
1: ఏం సంపాదించేసినవి?
0: ఇల్లు కట్టినావా?
1: ఇల్లు కట్టుకున్నా సార్, అప్పుడు మేకలు ఉన్నప్పుడే కట్టింది.
0: ఇల్లు కట్టుకున్నావు, పిల్లలు చదివించిన, పిల్లల పెళ్లి చేసినావచ్చు. మీరు ఇప్పుడు మంచిగా హాయిగా ఉన్నారు?
1: ఏమన్నా కష్టం చేయని పడుతుంది?
0: ఎందుకు చాలా మంది ఇళ్ళ కట్టే నీళ్ళు బాగా కనబడుతుంది నాకు.
1: అంద పడుతున్నాయి కదా సార్, మేనేజ్ చేస్తేనే అయింది కదా.
0: ఒక్కొక్కరు 10 ఎకరాల భూమి ఉన్న ఇల్లు కూడా ఇట్లా లేదు.
1: కష్టం చేసినాం సార్, ఇట్లా కవలకు పట్టుకుంటా అట్లా ఎట్లా చేసిన కొన్ని మేకలు ఉండే అప్పుడు, మళ్ళీ 100 సన్నగా లేకుండే అప్పుడు మేకలతో
0: మేకలు మంచి లాభం చేసి
1: లాభం చేసింది.
0: సో మీ కష్టాన్ని మీరు నమ్ముకుని మీరు వ్యవసాయం చేసిండ్రు, లాభాల బాటన పడుతున్నారు, సంతోషంగా ఉన్నారా? మరి
1: సంతోషమే సార్ ఇప్పటికైతే. ఇక నువ్వు అన్నట్టుగా అంత 10 ఎకరాలు లేదు అంటున్నావు సార్, దానికి సంతోషం. ఇక
0: అయితే మరి భూమి తక్కువ ఏం చెప్తారు మీరు? కొంతమంది 2 ఎకరాల భూమి ఉంచుకొని కైకిలు పోతారు, వాళ్ళు ఎందుకు కవులు తీసుకోరు మరి?
1: కాదు కదా సార్, అందరితో కాదు కదా వ్యవసాయం పని. గట్టిగా కాబడుతుంది సార్, హిమ్మత్ పెద్దగా కాబడుతుంది, కాలుజం పెద్దగా కాబడుతుంది, తెచ్చి తేబడుతుంది సౌకర్తాడికి వెళ్ళి. అందరికి 2 ఎకరాలు ఎక్కడ సుఖ ఈతంది సుఖ సౌకర్య సుఖ ఎంత ముందు చెప్తారు.

0: అరే పలానా మంచి పని చేస్తాడు కడతాడు అండ్ ఎట్లా ఇమ్మతుంది ఆయన కడతాడు నమ్మకంతో ఇస్తారు సార్.
1: అది చారణ వడ్డీ
0: చారణ.
1: ఎప్పుడు ఇవ్వాలి పైసలు షౌకర్లకు?
0: ఈ పంట ఎలాంటి ఇవ్వాలి.
1: ఇప్పుడు పత్తి రావాలంటే ఇంకా 2 నెలల టైం పడుతుంది, తుగర్ రావాలంటే 2 నెలల టైం పడుతుంది.
0: తుగరి శివరాత్రి దాకా
1: మేకలైతే ఇప్పుడు ఉండేటి
0: ఉండేటి
1: ఆనకాలం ఎండకాలం మూడు కాలాలి
0: మూడు కాలాలు ఉండే
1: రేకుల కొట్టాలా మరి
0: ప్రేషించవాలి సార్ రోజు రోజు కెళ్ళి
1: దోమలు ఉండే
0: ఉండే బీచింగ్ పొట్ట చల్లిస్తాం సున్నం చల్లిస్తాం మందు కొడతాం.
1: ఎండకాలం ఉడకపోతే ఫ్యాన్ ఏమైనా పెడతారు ఇంకేంటి
0: ఫ్యాన్ వినేయలేక బయట రోడ్డు జొరవ కొడతాం లేకుంటే కుళ్ళ ఉంటాయి కదా సార్ తడకలు ఇడిచేస్తాం పక్క పని.
1: అంటే ఇట్లా నెల 2 నెలల కోసం మీ మంద మీరు మీ ఫంక్షన్ కోసం కోస్తారా?
0: కొనక రావాలి మన మందలే చేతి పెట్టినామంటే మంద ఎలా పెంపదా సార్? ఒక రెండు మన ఇంటి ఒక రెండు కొనక రావాలి.
1: ఎంత ఉంటది మేకపోత ఒకటి?
0: మేకపోత ఉంటే సార్ ఇప్పుడు 20-25 వేలు దాకా ఉంటాయి.
1: పెద్దది
0: పెద్దది
1: ఎన్ని ఉన్నాయి ఎట్లా రెండా ఒకటి?
0: మా తట కలియవి చిన్న చిన్నవి ఉన్నాయి ఒక 10 పోతులు దాకా.
1: పెద్ద ఎన్ని పెంచుతారు? ఒకటి ఉంచుతారా రెండు?
0: ఒకటి ఉంటాయి.
1: రెండు వస్తే కొట్టుకుంటాయి
0: కొట్టుకుంటే
1: సంతోషంగా ఉన్నావా మరి?
0: ఇక సంతోషమే సార్ ఇప్పటికైతే.
1: సరే బాగా చెప్పారు. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్
0: 8500-7479-8937.
1: సరే ఉంటాం
0: సార్.
2: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగంలో పత్తి కంది పంటల సాగు మేకల పెంపకంలో అనుభవాలను గురించి సాత్నాల మండలం సైదుపూర్ గ్రామ రైతు మెంతం శ్రీనివాస్తో యు దినేష్ పెట్టిన ముచ్చటిన్నారు. ఈ రైతు అంతరంగం మళ్ళా మంగళవారం గురువారం శనివారం రాత్రి 7:30 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రసారమవుతుంది. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇయలటి కార్యక్రమ సమర్పణ కేల్ లెనిన్. ఈ కిసాన్ వాణి కార్యక్రమం మళ్ళా మంగళవారం గురువారం శనివారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంటలో సూక్ష్మధాతు లోపాలు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తో ముచ్చట, అదైనాక నాణ్యమైన పంట దిగుబడులకు భూముల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ప్రసారమవుతుంది.

హుషారు సినిమా పాటల జోరు. హుషారైన పాటల్ని వినాలనుకుంటే మా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి వినుండ్రి. ఫోన్ చేసి మాతో ముచ్చట్ల రూపంలో మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటల్ని అడిగి వినుండ్రి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడును జత చేసి 2950081, ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయొచ్చు. హుషారు కార్యక్రమంలో ముందుగల్ల విందాం దిల్ నేనున్నాను చిత్రం నుండి ఈ పాటని.

0: మే టూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు, వీరితోని మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు జైపాల్ మేడం.
0: జైపాల్, బాగున్నారా? జైపాల్,
1: ఫైన్ మేడం, బాగున్నాం. మీరు బాగున్నారా?
0: బాగున్నాం.

0: నాకాశమల్లే వేచాను నిరాశ సైన్యం, జా వెళ్ళి కోసం నాకాశమల్లే వేచాను నిరాశ సైన్యం. క్యాజువల్ మేడం, అట్లా ఓకే మేడం, బాగానే వస్తుందా?
1: మంచిగా వాడండి జైపాల్. ఇట్లనే మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఫోన్ చేయండి. మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: క్షపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: ఉషారు కార్యక్రమంలో ఉషారైన పటలి. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం.
0: నమస్కారం.
1: నమస్కారం మేడం.
0: శ్రీకాంత్ అన్నారు కదా?
1: అవును మేడం.
0: లాండ సాంగ్ నుంచి.
1: అవును మేడం.
0: ఏం ఇలా ఫోన్ చేసిండ్రు ఆకాశవాణికి? ఏ పాట వింటారు
1: మేడం? అది మూవీ నుంచి గంటల మూవీ. అది
0: తప్పకుండా. ఇంతకు ముందు ఫోన్ చేసిండ్రా? ఇదే మొదటిసారా?
1: ఇదే మొదటిసారి.
0: ఎట్లా అనిపిస్తుంది మరి మొదటిసారి ఫోన్ కలిసినందుకు?
1: మంచిగా ఎక్సైటింగ్ ఉంది నాకు.
0: ఇట్లనే మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఏంటి, ఏం పని చేస్తారు శ్రీకాంత్ మీరు?
1: కిరాణ్ షాప్ లో.
0: కిరాణ్ షాప్. సరే శ్రీకాంత్, మళ్ళీ కూడా ఫోన్ చేయండి 10 రోజుల తర్వాత. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.
0: శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 0873322 జత చేసి 29508 ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయండి.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు వింటున్నారు.

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం
1: అమ్మగారు. నమస్తే.
0: నమస్కారం, బాగున్నారా?
1: నేను హైదరాబాద్ నుంచి రావటానికి రోడ్ బబ్బూరి సదానంద్ రోడ్
0: మేడం. సదానంద్ గౌడ్ అన్నారు కదా.
1: నేను ఏదో పాటలు వినాలి. ఇప్పుడు 67 సంవత్సరాలు ఉన్న వయసు. ఆల్ ఇండియా రేడియో ద్వారా పాటలు విని కొన్ని రాని పాటలు కూడా కొంతమంది
0: వినిపించాలి
1: వినిపించాలని కోరికతో 2-3 నెలలకు ఒకసారి చేస్తాను.
0: కరెక్టే. మీలాంటి వాళ్ళ వల్ల కూడా పాత పాటలు కూడా మన వాళ్ళకి తెలుస్తాయి అన్నట్టు.
1: చిత్రం అనురాగాలు మేడం, మా అందులో

0: అని ఎక్కువ పాట
1: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. మీరు కూడా మంచిగా పాడుతున్నారు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలు అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081 ఇంకో నంబర్ 2300081 0872322 కోడుని జత చేసి ఫోన్ చేయండి.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, అర్చన అన్నావు కదా?
1: అవును మేడం.
0: అర్చన, బడ్డాడి నుంచి ఫోన్ చేస్తున్నావు.
1: అవును.
0: అర్చన, ఎలా ఫోన్ చేసినావు, ఏ పాట వింటావు?
1: మా అన్నయ్య మూవీ నుంచి తాజాగా మా ఇంట్లో.
0: తప్పకుండా నీకోసం కోరుకున్న పాట వినిపిస్తా. శ్రోతలు, మీరు కూడిట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 0873 కొడుం జత చేసి, 2950081 ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ యాసాపాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: శుభ సాయంత్రం. బాగున్నాం. మీరు? ఇలా ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: మేడం ఈరోజు భార్గవరాము సినిమా నుంచి ఆనందో బ్రహ్మ అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మేడం.
0: శ్రోతలు, మీరు కూడా ఇట్లైనా ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పటలి. ఈ కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: శుభ సాయంత్రం
1: మేడం. గుంటూరు నుంచి రవికుమార్ రెడ్డి.
0: రవికుమార్, ఎట్లున్నారు రవికుమార్? మరి
1: బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
0: మేము కూడా చాలా బాగున్నాం. మీరు శ్రోతలు ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా బాగుంటాం
1: మేడం. ఆదిలాబాద్ సర్కిల్ వచ్చానా మేడం? మాకు లేవు మేడం.
0: సరే మరి రవికుమార్, ఏ పాట వింటారు?
1: నువ్వే కావాలి.
0: నువ్వే కావాలి చిత్రం నుంచి.
1: ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది.
0: తప్పకుండా రవికుమార్, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. మరి ఏమైనా పాట వాడి వినిపిస్తారా మరి మాకోసం?
1: లేదు మేడం, అంత లేదు.
0: మళ్ళీ తర్వాత ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా కొంచెం చరణమైనా నేర్చుకుని వినిపియండి, సరేనా?
1: పాటలు అంటే నాకు పిచ్చి మేడం.
0: అంతే, పాటలు ఖచ్చితంగా అందరికి ఇష్టం ఉంటాయి. సరే, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: గుడ్ నైట్ మేడం.
0: శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలు అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873322 కోడ్ని జత చేసి ఫోన్ చేయండి.

నై ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. సజ్జలు మన పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయ చిరుధాన్యాలలో ఒకటి. ఈ సజ్జలతోని రొట్టె, సంగటి, సజ్జ గంజి వంటకాలు చేసుకోవచ్చు. సజ్జల్లో పీచు పదార్థం, ప్రోటీన్, ఇనుము, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీలైనంత మట్టుకు సజ్జలను మన ఆహారపు అలవాట్లలో తీసుకోవడం చాలా మంచిది. ఒకప్పుడు మన పెద్దలు వంటింట్లో సజ్జలతో గంజి, సజ్జలతో రొట్టె చాలా చేసుకునేటోళ్ళు. ఆ కాలం నాటి పెద్దలు చాలా ఆరోగ్యంగా ఉండేటోళ్ళు. మనం కూడా మన ఆహారంలో సజ్జలను అలవాటు చేసుకుందాం.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. మీరు వింటున్న ఈ పాట ఆర్య చిత్రంలోనిది.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో హలో
1: హలో,
0: మహేందర్ సావాపూర్ నుంచి ఫోన్ చేసిండ్రు.
1: అవును మేడం.
0: మహేందర్ ఏ పాట వింటారు? శ్రీరాములయ్య చిత్రం నుంచి భూమికి పచ్చ అని పాట వినిపించమంటుండ్రు. సరే వినిపిస్తా మహేందర్ మీకోసం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

ఈఎల్టీ ఉషారు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో సమాచార సంధ్య. 9 గంటలకు News@9, 9:30 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸಿನಿಂದ. ಪುಸ್ತಕಂತೋ

సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 32వ భాగంలో కేసర్ బాయ్ కెర్కర్ గురించి విశేషాలు 2వ భాగం వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మేటోన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: మీరు వింటున్నారు పుస్తకంతో కార్యక్రమాన్ని. నాదం సృష్టికి మూలం, కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. పుస్తకంతో కార్యక్రమంలో ఇలా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 32వ భాగంలో కేసర్బాయ్ కెర్కర్ గురించి విశేషాలు 2వ భాగం ఇంటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
1: కేసర్బాయ్ సామాన్యుల కోసం ఎప్పుడూ సంగీతం వినిపించలేదు. ఇందోర్, బరోడా, గ్వాలియర్, కాశ్మీర్, నేపాల్, హైదరాబాద్ రాజభవనాల్లోనూ, సంపన్న వ్యాపారులు నిర్వహించే మ్యూజిక్ కాన్ఫరెన్సుల్లో మాత్రమే గానం చేసేది. హైదరాబాద్లో ధనరాజ్ గిరిజీ భవనంలో ఆమె గాత్రం విన్న జువ్వాడి గౌతమరావు గారి అనుభవాన్ని ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు తమ సంగీత వ్యాసాల్లో ఉటంకించినారు. ఆమె సంగీత సభ విలక్షణంగా ఉండేది. ఒకే రాగాన్ని ఒక్కొక్క సభలో ఒక్కొక్క రకంగా పాడేది. తాను ఏ రాగంలో పాడుతున్నదో శ్రోతలకు తెలియనిచ్చేది కాదు. తమ సభలో రికార్డు చేసుకోవడం ఆమెకు నచ్చేది కాదు. టేప్ రికార్డర్ కనబడితే ఎంతటి వారినైనా బయటకు పంపించేది. ఆమె సహాధ్యాయిని అయిన మొగుబాయి కురడీకర్ తన కూతురు కిషోరి అమోన్కర్తో తరచుగా కేసర్బాయి సంగీత సభ ఎక్కడ జరిగినా విని తీరాలనేది. ఒకే రాగాన్ని వివిధ రూపాల్లో ఎట్లా గానం చేయాలో అర్థమవుతుందనేది. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ కొడుకు ఉస్తాద్ బుర్జీ ఖాన్ తమ శిష్యుడైన పండిత్ గజానన్ రావు జోషిని కేసర్బాయి సంగీత సభ ఎక్కడున్నా తప్పనిసరిగా వినాలని ఆదేశించేవారంటే ఆమె గాత్రం గురించి వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఈ గజానన్ రావు జోషిని గజానన్ బువా జోషి అని, జోషీ బువా అని పిలుస్తారు. అతడు గాత్ర సంగీతంతో పాటు వయలిన్ వాదనంలో కూడా నిష్ణాతుడు. అతడు తన శిష్యురాలు జయశ్రీ పాట్నేకర్కు అత్రోలీ జైపూర్ ఘరానా సంగీతం నేర్పినాడు. ఈ మధ్య హైదరాబాదులో జరిగిన జస్నె దక్కన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జయశ్రీ పాట్నేకర్ సంగీతంతో శ్రోతలను ఆకట్టుకోవడమే గాక తమ గురువుగారు తమకెలాంటి శిక్షణనిచ్చినాడో తెలిపింది కూడా. కేసర్బాయి సభా ప్రాంగణంలోకి ప్రవేశించగానే రాజులు, మహారాజులు, రాజప్రముఖులు లేచి నిలబడేవారు. ఆవిడ సభావేదికపై ఆసీనురాలైన తర్వాతనే అందరూ కూర్చునేవారు. ఆమె శరీరం మీద విలువైన వజ్రాలతో పొదగబడిన ఆభరణాలుండేవి. ఆమె కళ్ళు చాలా పెద్దగా ఉండేవి. వాటిని ఇంకా పెంచి ఒకసారి సభను కలయజూసేది. శ్రోతలెవరెవరు వచ్చినారు, తప్పనిసరిగా వచ్చే శ్రోతలెవరైనా గైరహాజరైనారా అని గమనించేది. ఎల్లప్పుడూ వచ్చేవారు కనబడగానే ఆమె ముఖం వికసించేది. రానివాళ్ల గురించి తర్వాత వాకబు చేసేది. ఆమెకిష్టమైన రాగాలలో బిహాగడ, నంద్, మారుబిహాగ్, బసంత్ కేదార్, ఇంకా కానడా అంగ్ రాగాలన్నీ కూడా. ఆ ఘరానాలో ప్రసిద్ధ రాగాలను జటిలంగా, అప్రసిద్ధ రాగాలను అలవోకగా పాడే సంప్రదాయం ఒకటున్నది. తమ సంగీతం ఇతరులకు పట్టువడకూడదు అనే భావమే ఇందులో కనబడుతుంది. సంవత్సరం పొడుగునా ఎక్కడెక్కడో ఆమె చేయవలసిన కచేరీలు ముందుగానే నిర్ణయించుకునేది. ఎక్కడ ఏ రాగాలు పాడాలో కూడా ఆవిడే నిర్ణయించుకునేది. అవి మాత్రమే పాడేది. శ్రోతల ఫర్మాయిష్ ఆమెకు నచ్చేది కాదు. అట్లా జరిగితే మధ్యంతరంగా సభను విడిచి వెళ్లిపోయేది. కనుక ఆమె సభలు క్రమశిక్షణతో జరిగేవి. సభ కంటే ముందు వారం రోజుల పాటు తాను గానం చేయబోయే కచేరీలో పాడవలసిన రాగాలను ఒకటికి 10 సార్లు సాధన చేసుకునేది. ఒకనాటి కచేరీలో కేసర్బాయి బసంత్ కేదార్, బసంత్ బహార్ రాగాలాపన పూర్తి చేసి ఇక భైరవి రాగంలో సభను సంపన్నం చెయ్యాలని భైరవీస్వరాలను అందుకోబోతున్నది. వాద్య సహకారం అందించేవారు భైరవి రాగాలాపన ప్రారంభించినారు. అంతలోనే ఒక ఆవిడ లేచి నిలిచి మాల్కౌన్స్ రాగం పాడమని ఫర్మాయిష్ చేసింది. కేసర్బాయి దృష్టిలో అది అనౌచిత్యం. సభా నిర్వాహకుల పంచ ప్రాణ

ప్రాణాలు లేచిపోయినాయి. ఏ కళనున్నదో కాని వాద్య కళాకారులకు సైగ చేసి మాల్కౌన్స్ రాగం అందుకొని దాదాపు గంట గానం చేసింది. కాని ప్రతి తాన్ సమ్మీదికి వచ్చేసరికి తనను ఫర్మాయిష్ చేసిన స్త్రీవైపు చూస్తూ, క్యో బేటీ, ఎయి హైనా మాల్కౌన్స్ అని ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఆమె సిగ్గుతో చితికిపోయిందని వేరుగా చెప్పవలసిన పనిలేదు కదా. కాని ఆమె వలన మాల్కౌన్స్ రాగాన్ని అద్వితీయంగా గానం చేసిందని, అది వినే భాగ్యం తమకు దక్కిందని రసజ్ఞులైన శ్రోతలు ఆనందించినారు. దానికే కారణముంది. అత్రోలే జైపూర్ ఘరానా వాళ్లు మాల్కౌన్స్ రాగం గానం చేయరు. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ సంపూర్ణ మాల్కౌన్స్ అని ఒక కొత్త రాగాన్ని రూపొందించి శిష్యులకు నేర్పినాడు కనుక దాన్నే గానం చేస్తారు. కేసర్బాయి సంగీతానికి వాద్య సహకారం అందించేవారు కూడా ఆమె ఎన్నుకున్నవారే ఉండాలి. సారంగి కోసం మజీద్ ఖాన్ సాహెబ్, తబ్లా విష్ణుపంత్ శిరోడ్కర్ లేదా యశ్వంత్ కేర్కర్ ఉన్నా సరిపోతుంది. ఈ వాద్య కళాకారులకు ఎవరికైనా అనారోగ్యం వలన కార్యక్రమానికి హాజరు కాలేకపోతే కేసర్బాయి తన కచేరీ రద్దు చేసుకునేది. కాని మరొక కళాకారుణ్ణి ఆహ్వానించేది కాదు. తన వాద్య కళాకారుల కుటుంబాల పట్ల కూడా ఆమె ఆదరపూర్వకంగా ఉండేది. వారిని కన్నతల్లిలాగా ఆదరించేది. వారి ఆరోగ్య అనారోగ్యాలను గురించి పట్టించుకునేది. కచేరీ చేయలేకపోయినా వారి వేతనాలు యథావిధిగా చెల్లించేది. శ్రోతల నాడి తెలుసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరు నిజమైన శ్రోత అని ఇట్టే పసిగట్టేది. శ్రోతలతో సత్సంబంధాలను నెలకొల్పుకొన్నది. ఆమె అభిమానులు వేల లక్షల సంఖ్యలో ఉండేవారు. దూర దూరాల నుండి ఎంతో శ్రమకోర్చి ఆమె గానం వినడానికి వచ్చి కడుపు నిండినంత సంతృప్తితో మరలి వెళ్లేవారు. 1966 జూన్ 20వ తేదీన తమ 74 సంవత్సరాల వయస్సులో తాను ఇక పాడబోనని, తను సంగీతం విరమించుకుంటున్నానని ప్రకటించి బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసి తన శ్రోతలందరికీ ఆహ్వానం పంపింది. ఆ సభ అద్వితీయంగా సాగింది. తన సంగీతాన్ని ఎవరికీ నేర్పనని, తన సంగీతం తనతోనే అంతమైపోవాలని ఆశించింది. కేసర్బాయి అభిమానులు, పెద్దలు, గురుపుత్రులు ఆమెను అనునయించి ధొండూతాయి కులకర్ణిని ఆమె శిష్యురాలిగా చేసినారు. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ మనుమడు అజీజుద్దీన్ ఖాన్, ఇతన్నందరూ బాబా అని పిలుస్తారు, ధొండూతాయిని తీసుకుని వచ్చి కేసర్బాయి వద్ద దిగవిడ్చినాడు. ఎంతైనా తమ గురువుగారి మనుమడాయే, అభ్యంతరం చెప్పలేకపోయింది. శివాజీ పార్కులోని కేసర్బాయి ఇల్లు పరాగ్ లో దొండుతాయి కులకర్ణి గండాబంధన మహోత్సవం చక్కగా జరిగింది. దొండుతాయి వద్ద గురుదక్షిణగా ఒక్క పైసా తీసుకొనలేదు. సంపాదించాలనుకుంటే నేను లక్షలు సంపాదించగలను, కాని నా సంగీతాన్ని అమ్ముకోను అన్నది. తొలుత కొంత అసంతృప్తితోనే నేర్పినా తరువాత ధొండూతాయికి తన సంగీతాన్ని ఉదారంగా ధారబోసింది. ఆమెలోని అణకువ, విద్య నేర్చుకోవాలన్న తపన కేసరిబాయిని ముగ్ధురాలిని చేసింది. అంతకు పూర్వం ధొండూతాయి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ పుత్రుడు బుర్జీ ఖాన్ వద్ద, మనుమడు అజీజుద్దీన్ ఖాన్ వద్ద సంగీతం నేర్చుకున్నది. కేసర్బాయి కేర్కర్ రికార్డులు కూడా తక్కువగానే ఉన్నాయి. ఆకాశవాణి కోసం ఎంతో కష్టంగా జిఎన్ జోషి ఒక రికార్డు చేయించినాడు. యూట్యూబ్లో కేసర్బాయి గాత్రం వినవచ్చు, కాని ఆమె పడుచునాళ్లలో పాడిన పాట మాత్రం వినలేం. సంగీతజ్ఞులు ఆమె సంగీతాన్ని ధొండూతాయి కులకర్ణి కంఠంలో వింటే కేసర్బాయిని విన్నంత ఆనందం పొందుతారు. ధొండూతాయి తన గురుమాత గాత్రాన్ని ఆ విధంగా అలవర్చుకున్నది. కేసర్బాయి జయంతులు, వర్ధంతులు ఆర్భాటంగా నిర్వహించే ధొండూతాయి కులకర్ణి కూడా జూన్ 1వ తేదీ 2014 తమ 87వ ఏట స్వర్గస్థురాలైంది. ఆమె శిష్యులు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేసర్బాయికి అహంకారం జాస్తి అని చాలామంది విమర్శకులంటారు, కాని అది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. ఆమె పొందిన అవమానాలే ఆమెలో కసిని, పట్టుదలను నేర్పినాయి. తర్వాత ఆమె పొందినన్ని పురస్కారాలు, గౌరవాదరాలు ఎవరూ పొందలేదు. సంగీతం ద్వారా ఆమె సంపాదించినంత ధనాన్ని ఎవరూ సంపాదించలేదు.

0: సంగీతం తనతోనే అంతమైపోవాలనుకున్నది కనుక తన ఏకైక కూతురుకు సంగీతం నేర్పలేదు. కేసరిబాయి ఆస్తులన్నింటికీ కూతురొక్కతే వారసురాలు. సంగీత వారసురాలు ధొండుతాయి కులకర్ణి ఉండనే ఉన్నది. ఆమె కూడా అవివాహితగానే మిగిలిపోయి తన జీవితాన్ని సంగీతం కోసం ధారబోసింది. ఆమె తండ్రి గణపత్రావు కులకర్ణి అభీష్టం మేరకు సంగీతం నేర్చుకుని ఆదర్శ కుమార్తెగా మిగిలిపోయింది. కేసర్బాయి పైకి అట్లా కనిపించేది కాని పెద్దలను గౌరవించేది, తన తోటి గురుభగినులను ఆదరించేది. ఒక సభలో కేసర్బాయి తన గురుభగిని మొగుబాయి కుర్డీకర్ను సన్మానిస్తున్న ఛాయాచిత్రాన్ని చూడవచ్చు. అదేవిధంగా ప్రముఖ నర్తకి బాలసరస్వతీదేవితో కేసర్బాయి చిత్రాన్ని, ఎంఎస్ సుబ్బులక్ష్మితో కేసరిబాయి చిత్రాలను చూడవచ్చు. ప్రముఖ కిరాణా ఘరానా గాయిక హీరాబాయి బరోడేకర్ అంటే కేసర్బాయికి విపరీతమైన ఆదరాభిమానాలుండేవి. హీరాబాయి గానమంటే కేసర్బాయికి చాలా ఇష్టం. 1937 కల్కత్తా నగరంలో జరిగిన ఆల్ ఇండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి వెళ్లిన కేసర్బాయి హీరాబాయి బరోడేకర్ ను తన వెంట తీసుకుని వెళ్లి అక్కడ ఆమె గాత్రాన్ని ప్రదర్శింపజేసింది. ఆ సభ ద్వారా హీరాబాయి బరోడేకర్ ఖ్యాతి ఎల్లెడలా వ్యాపించింది. అందుకు కారకురాలు కేసర్బాయి కేర్కర్ మాత్రమే. కేసర్బాయి తనకంటే 17 చిన్నదైన హీరాబాయిని ఆలింగనం చేసుకుంటున్న ఛాయాచిత్రాన్ని అంతర్జాలంలో చూడవచ్చు. కేసర్బాయి అందుకోని పురస్కారం ఏదీ లేదని చెప్పాలి. 1948 సురశ్రీ బిరుదు పొందిన విదుషి కేసర్బాయి 1953 సంగీత నాటక అకాడమీ పురస్కారంతో పాటు అదే సంవత్సరం రాష్ట్రపతి అవార్డు అందుకున్న తొలి గాయికగా 1969 మహారాష్ట్ర రాజ్య గాయక పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయింది కేసర్బాయి. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మభూషణ పురస్కారాన్ని 1969 అందుకుని ఆ పురస్కారానికే వన్నె తెచ్చింది. కేసర్బాయి స్వగ్రామమైన కేర్ లోని స్వగృహంలో పాఠశాల ఏర్పాటు చేసింది. ఆ పాఠశాల పేరు సురశ్రీ కేసర్బాయి కేర్కర్ ఉన్నత పాఠశాల. ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో గోవా కళా అకాడమీ వారు కేసర్బాయి కేర్కర్ స్మృతి సంగీత సమారోహాలు నిర్వహిస్తారు. నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ NCPA వారు ముంబాయి విద్యాలయంలో చదివే విద్యార్థులకు కేసర్బాయి కేర్కర్ స్కాలర్షిప్ ఫండ్ నుండి మ్యూజిక్ స్కాలర్షిప్లనిస్తారు. ధొండుతాయి కులకర్ణి కూడా కేసర్బాయి కేర్కర్ జయంతులు వర్ధంతులు జరిపేది. ఇప్పుడు ఆవిడ శిష్యురాండ్లు జరుపుతున్నారు. ఏది ఏమైనా ఇక అటువంటి గాయిక నభూతో న భవిష్యతి అనేది మాత్రం సత్యం. ఆమె జీవించిన కాలంలోనే మనం జీవించినాం కనుక మనం ఆమె సమకాలికులమని గర్వించాలి. సురశ్రీ పద్మభూషణ్ కేసర్బాయి కేర్కర్ 16 1977 తమ 85 వయస్సులో స్వర్గస్థురాలైంది.
1: ఇంతవరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 32 భాగంలో కేసర్బాయి కేర్కర్ గురించి విశేషాలు ఇన్నారు. 2వ భాగాన్ని రచన పఠనం ఎస్ రాజవర్ధన్.

శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకర మంచివారి అమరావతి కథల సంపుటి నుండి బంగారు దొంగ పునుకుల బుట్టలో లచ్చితల్లి కథలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. షామ్య గజల్, గజల్లను వినిపించే కార్యక్రమం. శామ్య గజల్ కార్యక్రమంలో ఎలా విందాం చందన్.

ఇంతటితో ఇయాల్టి శామ్య గజల్ కార్యక్రమం సమాప్తం. రేపు 9:45 ఈగ ఇనుండి కార్యక్రమంలో ఎన్కటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో ముచ్చట ఇంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10:00 వస్తుంది. మరికొంచెం సేపట్లో జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. అట్లనే 10:20 జాతీయ సంగీత కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട വാതാവരണ സൂചന. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది. గాలిలో తేమ శాతం 79%గాను గాలి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. పొద్దుగల్ల 7:15 అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ రథసారథి కొండ లక్ష్మణ్ బాపూజీ, రచయిత చిత్రకారుడు తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యుడు సామల రాజవర్ధన్ ప్రసంగమింటారు. పొజ్జామట్టు 5:30 సంబురం కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం వినాయక చౌక్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం వింటారు. 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంటల్లో సూక్ష్మధాతు లోపాలు నివారణ గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ప్రవీణ్ కుమార్తో ముచ్చట నాణ్యమైన పంట దిగుబడులకు భూముల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. 8:00 మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం. ఇంటరు అనువాదకులు డాక్టర్ రాయారావు, సూర్యప్రకాశరావు, పట్టణం మడిపల్లి దక్షిణామూర్తి. పది 10:00 రేడియో మాణిక్యాల కార్యక్రమంలో శిశువు జాష్వా పద్యాలు వింటారు. 10:00 ప్రసారం కనున్న కార్యక్రమాలు సమాప్తం. ఆకాశవాణి సమయం 11:02 వస్తుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్పై రేపు ఉదయం 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హిందూ.